0: Ayfi kalmış bitim bulunan döner dur. Ayfi kalmış bitim bulunan döner dur.
1: Out of education comes humility. Out of humility comes deservedness. Out of deservedness comes wealth. Out of wealth comes the desire to be righteous and to have a righteous conduct. If one has righteousness and a righteous conduct, he will have happiness and bliss in this world and in the spiritual world.
2: Bhavi Bharata Uddharakalina Balakalara Dharma Savadamunaku Punadi Rallu Vantivaru Jeevita Vruchamunaku Veru Vantivaru ఇలాంటి బాలవికాస యొక్క బాలబాలికల యొక్క ఔన్నత్యమునకు పెద్దలు ఎంతైనా పాటుపడవలసినటువంటి అవసరం.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్యూచర్ వెల్ఫేర్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ లైక్ ది ఫౌండేషన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, యు ఆర్ ఆల్సో లైక్ ది రూట్స్ ఫర్ ది ట్రీ ఫర్ దిస్ కంట్రీ.
2: బాలవికాస యొక్క చిత్తములు ఒక లత వంటివి. ఈ లతను సక్రమమైన రీతిగా అధ్యాపకులు అల్లించినప్పుడే భారతదేశమునకు ఒక శోభమైనటువంటి ఒక కళంకము ఏర్పడుతుంది.
1: Children's minds are like creepers which will go around a tree. It is only when the elders can make these creepers creep around the tree properly that we will have prosperity and that we will have a proper decoration for the country.
2: శోభాయమానంగా అల్లించవలసినటువంటి బాలికాశ యొక్క చిత్తముల యొక్క లతలను మనము పెడమార్గం పట్టించినప్పుడు ఇదే ఒక భారతదేశమునకు లేని కళంకం కూడా కలుగుతుంది.
1: ది క్రీపర్స్ ఇన్ ది యంగ్ మైండ్స్ ఆఫ్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హావ్ టు బి పుట్ ఇన్ ది రైట్ పాత్, ఇట్స్ ఓన్లీ వెన్ దే ఆర్ పుట్ ఇన్ ది రైట్ పాత్ దట్ వి విల్ బి ఏబుల్ టు గెట్ ప్రాస్పెరిటీ ఫర్ ది కంట్రీ.
2: కనుక బాలవికాస్ యొక్క బాలబాలికల యొక్క చిత్తములను అల్లించేటువంటి విధానం లోపల అధ్యాపకులు ప్రత్యేకమైనటువంటి ఒక తరబీదు అవసరమని కూడా ఇందులో చెప్పక తప్పదు.
1: We have to recognize that it is only by spreading the minds of these tender children in the proper way that we can look to the future of this country.
2: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి మధురమైనటువంటి యొక్క హృదయం కలిగినటువంటి బాలబాలికల యొక్క జీవితమునకు నైతిక ధార్మిక ఆధ్యాత్మికము లేక క్రమశిక్షణ ఎందున్నటువంటి యొక్క పవిత్రతను వారి హృదయమునకు చేర్చేటువంటి ప్రయత్నమును కూడా అధ్యాపకులు ఊరుకోవాలి.
1: The children have pure minds, have unwavering minds, have sweet minds. The teachers should recognize this and the teachers in their effort should give their life the moral, spiritual support and give them an appropriate background.
2: మధుర హృదయం కలిగిన బాలబాలికలారా, మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు సూత్రములను బాలబాలికలు వారి యొక్క ఆచరణ యందు ఉంచటము అత్యవసరము. అట్టి ఆచరణలే మన భవిష్యత్తు యందు భారతదేశమునకు గౌరవం ప్రతిష్టలు కూడా నిలపడానికి వీలవుతుంది.
1: Sweet and tender-hearted boys and girls, you should recognize that in our culture and in our tradition, we have four injunctions. Matrudevo bhava, pitrudevo bhava, acharya devo bhava, atithi devo bhava. That is, regard your mother as God, regard your father as God, regard your teacher as God, regard your guest as God.
2: Talli kevalamu dehamunu matrame andistundi. తండ్రి దానిని పోషించేటువంటి విధానమును చూపిస్తాడు, కానీ తల ఎందున్నటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించేటువంటి వాడు గురువు. ఈ మూడింటిని వినియోగపరిచేటువంటి యొక్క విధానం యొక్క విహారమే ఈ యొక్క సమాజము. కనుక అతిథులను కూడాను మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించి వారి యొక్క గౌరవ మర్యాదలు కూడాను మనము ప్రాక్టీస్ లోపల అనగా ఆచరణీయందు ఉంచి అనుభవించటం అత్యవసరము.
1: Mother gives you the body. Father protects and lets that body grow. Whereas your teacher enables the intelligence in your head to grow and prosper. The community which consists of other guests, they regard you as a member of the community and they help you to grow in the community. Thus, mother, father, teacher and members of the community who are your guests should all be looked upon as gods.
2: Balabarikalara. మీ దేహము, మీ రక్తము, మీ భోజనము, మీ వస్త్రము సర్వం కూడాను తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: Boys and girls, your body, your blood, the clothes which you are wearing, everything that belongs to you has been given to you as a gift by your father and mother.
2: లోకములో ప్రవేశించి కన్ను తెరిచినటువంటి తక్షణమే నీ తల్లి నిన్ను ప్రేమించి తన యొక్క రక్తమును కూడా మీకు దారబోసి అనేక గారాభంతో మిమ్మల్ని పెంచి అల్లారు ముద్దుగా ప్రేమించి మీ జీవితం యొక్క అభివృద్ధిని ఆశిస్తూ ఉంటాది.
1: The moment you have entered this world and the moment you have opened your eyes in this world, your mother is prepared to sacrifice everything for your welfare. She gives her blood, she gives everything to you so that you may grow and prosper in this world.
2: Kanuka mottamata atti prema swaroopane ainatundi tallini preminchi gauravincheetundi vidhananni meeru nechukovali.
1: So the first thing which you have to learn is to learn to love the mother who is the embodiment of such affection and prema.
2: Inka tandri mee yokka bhavishyattuku taginatvanti yokka baadhyatalanni kudanu thana vahinchi taginatvanti kaalakaalamunaku taginatvanti sahayamulu unarchukuntu meemmalni poshinchukuntu raavatamu tandri yokka baadhyataga untuntari. కనుక తండ్రికి కూడాను అట్టి గౌరవ మర్యాదలను అందిస్తూ వారి ఆజ్ఞలు శిరసా వహించి మన జీవితంలో వారికి అంకితం గావించుకునేటువంటి విధానం నేర్చుకోవాలి.
1: We now come to the father. The father protects you. The father thinks of your future, thinks of your welfare. He is always minding your welfare, your growth and your prosperity. Such father who protects you should also be born in mind and you should show the necessary affection and regard to the father.
2: జీవితం అనేటువంటిది కేవలం తిండి తీర్థాలతోనే పూర్తి అయ్యేటువంటిది కానేరదు.
1: Life is not something which solely consists of merely eating and filling your stomach.
2: తెలివితేటలు దానికి తగినటువంటి గుణపోషణలు శీల సంరక్షణలు కూడా అత్యవసరము.
1: Brightness, intelligence and ability to control and protect your brightness and intelligence are necessary.
2: సమాజము మధ్య ఏ రీతిగా మనం ప్రవర్తించాలి అనేటువంటి ప్రక్రియను కూడా ప్రబోధింపజేసేటువంటిది విద్య.
1: Education is such that it will teach you how you should conduct yourself in the midst of the society of which you are a part.
2: కనుక అట్టి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును అందించేటువంటి యొక్క ప్రభువులైనటువంటి గురువులకు కూడాను మనం కృతజ్ఞతలుగా ఉంటుండాలి.
1: So to the teacher who gives you this ability, this knowledge and this adjustment to the environment and the society, you should be grateful and honor the teacher.
2: బాలవికాస యొక్క బాలబాలికలంతరు కూడాను మొట్టమొదట తల్లిని తండ్రిని గురువును గౌరవించి ప్రేమించి వారి యొక్క ఆజ్ఞను శిరసావహించేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: All the boys and girls who belong to Balavikas should in the very first instance learn to give regard and to give affection to the mother, father and the teacher.
2: మీరు భవిష్యత్తులో కూడా తల్లి తండ్రి యొక్క స్వరూపాన్ని ధరించేటువంటి వ్యక్తులు కనుక ఈనాడు మీరు మీ తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి వారి ఆజ్ఞలు శిరసావహించినప్పుడు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఒక ఆజ్ఞలో ఉంచుకుని సరైన రీతిగా ప్రేమించి మిమ్మల్ని ఒక విధమైనటువంటి సమాజం యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టడానికి పూనుకుంటారు.
1: Today you young children will soon grow and some of you will become mothers, some of you will become fathers. It is only when you are young and when you learn to respect your mother and father, when you become mothers and fathers, your children in turn will respect you and will show regard to you.
2: ఎట్టి విత్తనము నాటుదుమో అట్టి వృక్షమే అవునని, ఎట్టి తిండి తిందుమో అట్టి చేపే మనకు లభించునని భారతీయులకు చక్కగా అనుభవ రూపమైనటువంటి విషయం.
1: It is in the experience of the citizens of Bharat that whatever kind of seed you put into the ground, the tree that will sprout out of it will be corresponding to the seed that you put in. So also the kind of food that you take in will determine the nature of the belching that will come out when you digest the food.
2: కనుక మీ యొక్క జీవితములు కేవలము ఒక విత్తనము వంటిది.
1: Your life is like a seed.
2: ఈ విత్తనమును వృక్షముగా మార్చుకుని ఈ వృక్షమునందు ఆనందమనేటువంటి ఫలములు మనం భుజించడానికి తగినటువంటి కృషి జరపాలి.
1: You should change this seed of life and let it grow into a tree. You should also see that out of that tree, fruits of bliss and happiness come and you would be able to experience those fruits of bliss and happiness.
2: ఈ మొక్క కొంచెం చొట్టపోయినా వృక్షమంతా కూడా చొట్ట అయిపోతుంది.
1: If this tender plant in its young age gets crooked and gets a curved shape, then the whole tree will become crooked.
2: Kanuka mee yokka ee jeevitham yokka avadini pavitramuga gaavinchukoni pavitramainatundi vidyalanu meeru nerchukoni mana pavitra Bharat desham yokka sanskrutini puraskarinchukoni భగవద్గీత, రామాయణము, ఇతిహాసము, కొన్ని వేదము ఇలాంటి దీంట్లో కూడా మీరు తరబేదులు పొంది బైబుల్, ఖురాన్ యొక్క తత్వాన్ని కూడా నువ్వు గుర్తించడం అత్యవసరమని కూడా మీరు శ్రద్ధ వహించాలి.
1: సో దిస్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ రియల్లీ సీ దట్ ఇట్ ఈస్ స్పెంట్ ఇన్ అ ఫ్రూట్ఫుల్ మేనర్ అండ్ ఇన్ అ సేక్రెడ్ మేనర్. అవుట్ ఆఫ్ దిస్ పీరియడ్ యూ షుడ్ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్. వెన్ యూ గెట్ సేక్రెడ్ ఎడ్యుకేషన్ ఎట్ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ బి ఏబుల్ టు లర్న్ ది కంటెంట్స్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్ లైక్ భాగవత, లైక్ భగవద్గీత, లైక్ రామాయణ. నాట్ ఓన్లీ అవర్ స్పిరిచువల్ టెక్స్ట్, యూ షుడ్ ఆల్సో అక్వైంట్ యువర్ సెల్ఫ్ విత్ టెక్స్ లైక్ ది బైబుల్, లైక్ ది ఖురాన్.
2: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైనటువంటి మన భారతదేశం నందు నేడు అన్యాయ అధర్మ అక్రమములనేటువంటి పైశాచిక ప్రవృత్తులు విజృంభించి ప్రణయతాండవం సలుపుతున్నటువంటి నేటి సమయం నందు ఈ యొక్క బాల వికాస యొక్క బాలబాలికలంతా కూడాను శాంతి సత్య ధర్మ అనేటువంటి యొక్క వర్షమును కురిపించి తద్వారా ఈ యొక్క దేశ కళ్యాణమునకు మీరు పాటుపడతారని కూడాను ఆశిస్తున్నాను.
1: Our country has been known to be the treasure house of spiritual knowledge. In such a country which has the reputation of having been the treasure house of spiritual knowledge, today unfortunately injustice, hatred and jealousy are showing their ugly head. And while the country is full of such injustice, hatred and jealousy, you boys and girls of Balavikas, I am hoping that you will grow into such citizens who will re-establish shanti, prema and dharma in this country.
2: Balabalikalara, meeru pradhanamga lakshyam nunchukovalsinatundi 4 F's. ఈ యొక్క ఎఫ్ అనేటువంటి దాన్ని మీరు ప్రధానమైనటువంటి లక్ష్యం అందించుకున్నప్పుడు మీ జీవితం అంతా ఇప్పుడు సరైనటువంటి యొక్క శాంతి సౌఖ్యంతో వర్ధిల్లుతుంది.
1: Boys and girls, in your life, you should pay great attention to certain things which we may call the 4 F's.
2: మొదటి ఎఫ్, follow the master.
1: The first F is follow the master.
2: రెండవ ఎఫ్, face the devil.
1: The second F is face the devil.
2: మూడవ ఎఫ్, fight to the end.
1: The third one is fight to the end.
2: ఇంకా నాలుగు ఎఫ్, finish the game.
1: The fourth one is finish the game.
2: ఈ నాలుగింటిని మీరు ఒక విధమైనటువంటి నాలుగు స్తంభములుగా మీ జీవిత సౌధమునకు నిర్మించుకోవటము అత్యవసరము.
1: These 4 F's, follow the master, face the devil, fight to the end, finish the game. These 4 F's, you should establish them as the 4 pillars on which your life will be supported.
2: మొట్టమొదటి, follow the master. ఈ మాస్టర్ ఎవరు? Father is master. అది 5 F, 5th F.
1: The first thing is follow the master. Who is the master? The master is the father. That is the 5th F.
2: కనుక మొట్టమొదటి మన తండ్రి ఆజ్ఞను శిరసా వహించాలి. తండ్రియే మన బాధ్యతలంతా కూడా వహించి మనల్ని ఇంత గొప్పవారిగా తయారు చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాడు తండ్రి, మన భవిష్యత్తును ఆశించేటువంటి వాడు తండ్రి, మన యొక్క అభివృద్ధిని కోరేటువంటి వాడు తండ్రి. అలాంటి తండ్రి యొక్క రక్తాన్ని మన దేహంలో ఉంచుకుని ఆ రక్తమునకే మనము కేవలం గౌరవం ఇవ్వలేదనుకున్నా మన యొక్క ఆత్మను వంచుకుంటున్నటువంటి వారు వంచినటువంటి వారం అవుతాము, ఆత్మద్రోహములకు పాల్పడినటువంటి వారం అవుతాము.
1: The first F is follow the master. Who is the master? He is the father. Father is one who gives you education. Father is one who protects you. Father is one who looks after your welfare. And father is one whose blood you are sharing. If such father, you have no faith and you do not follow him, then you will be deceiving your own self.
2: కృతజ్ఞతే లేనటువంటి మానవత్వం క్రూరత్వంగా మారిపోతుంటుంది. కనుక మొట్టమొదట బాలబాలికలు కృతజ్ఞతను అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: Human nature in which there is no gratitude will turn into an animal nature. So the boys and girls in the very first instance learn to have gratitude.
2: Manam ee deshamlo ee naadu inni rakamulaitvanti vicharamulaku dukhamulaku kaaranam emti?
1: If in this country we are today subject to so many difficulties and so many sorrows, what is the reason for that?
2: మంచిని చూచి ఓర్వలేకుండా పోవటము, లేక మంచి వారితో దేశము కల్పించుకోవటము, మంచిని చెడడానికి పూనుకోవటము, ఇలాంటి దుర్గుణముల వల్లనే మన దేశం ఈ రకమైనటువంటి యొక్క దుస్థితిని పొందుతూ ఉన్నది.
1: We are jealous of good things and good people. We are not able to bear prosperity and be happy. When we see good people, we begin to be jealous of them.
2: మంచిగా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండేటువంటి బాలబాలికలను చూచి మీరు ఆనందించండి. కష్టపడేటువంటి యొక్క దీనులను చూచి మీరు కంటిదారాలు కార్చండి. వారికి సహాయం చేసేటువంటి ప్రయత్నం పూనుకోండి.
1: When you look at happy boys and girls who are enjoying pleasure and who are enjoying bliss, when you see them happy and prospering, then you also feel happy at that sight. But when you see boys and girls who are suffering and who need help, then shed a tear and try to help them.
2: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. Do not be in a hurry.
2: కనుక మీరు ఎవరికి ఏ విధమైనటువంటి కీడును చేయకుండా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి జీవితంగా తయారు చేసుకోండి.
1: యూ షుడ్ నాట్ కాజ్ హర్ట్ ఆర్ హార్మ్ ఆర్ పెయిన్ టు ఎనీ అదర్ ఇండివిజువల్. మేక్ యువర్ లైఫ్ సీక్రెట్ బై విచ్ యూ కాజ్ నో పెయిన్ టు ఎనీవన్ ఎల్స్.
2: పవిత్రమైనటువంటి బాలబాలికలారా, మీ హృదయమును దైవ మందిరంగా నిర్మించుకోండి. దైవ భావనతో మీ యొక్క జీవితం గడపండి. దైవముతోనే మీరు ఆనందాన్ని అనుభవించండి. దైవస్థితిలోనే మీరు అంత్యం కాండి.
1: Sacred boys and girls, turn your hearts into temples of God. Spend your time in the thought of God. Be one with God and spend all your time and thoughts in the name of God.
2: కనుక అట్టి దైవము సర్వులు ఎందు ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ఎవరిని కూడా ఏ విధంగా బాధించినప్పటికీ దైవమునే బాధించినటువంటి యొక్క తత్వాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
1: Also recognize the truth that such God who is in the temple of your heart is also present in the temple of the heart of every other person. Recognizing that, it is necessary that if you cause harm and hurt to anyone else, you are causing harm and hurt to the God who is also in him.
2: భారతీయ ఉపనిషత్తులు యందు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని ఉంటుండాలి. సర్వులకు ఎవరికి నమస్కారం చేసినా అది కేశవునికే చేరిపోతుంది అనేటువంటి ఒక పవిత్రమైన అర్థము.
1: The Upanishads of this country say that whomsoever you may give obeisance to whomsoever you may give a namaskar, that goes and reaches ultimately Keshava.
2: దీని యొక్క అంతరార్థం ఏమిటి? సర్వులు ఎందు కూడా నువ్వు కేశవుడు ఉన్నాడనేటువంటి యొక్క సత్యమే దీన్ని ప్రబోధిస్తుంది.
1: The inner meaning of this is that in everyone there is Keshava. What you do to anyone will go and reach Keshava.
2: ఇంకా రెండవ వైపున మరొకటి, అది ఏమనగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ, ఎవరిని మనం దూషించినప్పటికీ అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: There is another parallel saying, whatever abuse you may give to any other individual, all that abuse will ultimately go and reach Keshava.
2: కనుక రియాక్షన్, రీసౌ అండ్ రిఫ్లెక్షన్, ఇవి ప్రపంచం లోపల ప్రతి వ్యక్తి యొక్క యాక్షన్ కూడా ఉంటూనే ఉంటున్నాయి.
1: Whatever work which any individual does in this world, it will always produce reaction, resound and reflection. Everyone, there is Keshava. What you do to anyone will go and reach Keshava.
2: ఇంకా రెండవ వైపున మరొకటి ఉంటున్నది, అది ఏమనగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.

0: Whatever work which any individual does in this world, it will always produce reaction, resound and reflection.
1: దీనిని పురస్కరించుకొని do good, be good and see good. This is the way to God.
0: It is in the context of this reaction, resound and reflection being produced that we said be good, do good, see good. This is the way to God.
1: ప్రేమస్వరూపులారా, మీరు సాయి యొక్క ఆశయాలు మీరు తెలుసుకున్నటువంటి వారు కనుక అధికంగా మీకు చెప్పనక్కర్లేదు. మీ హృదయాలు పవిత్రమైనటువంటి లతలుగా అల్లించి భారతదేశమునకు ఒక శోభాయమైనటువంటి అందమును చేకూర్చి భవిష్యత్తునందు ఇట్టి పవిత్రమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి యొక్క శక్తిమయులుగా మీరు తయారవుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూపస్, సిన్స్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ బాల వికాస్ అండ్ సిన్స్ యూ హెవ్ ఆల్రెడీ అండర్స్టూడ్ అండ్ యూఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఐడియల్స్ ఆఫ్ సాయి, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు స్పీక్ టు యూ అట్ ఎనీ గ్రేట్ లెంగ్త్. ఐఎమ్ హోపింగ్ దట్ బై యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ బి ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఇన్ టు ది షేప్ ఆఫ్ టెండర్ అండ్ సేక్రెడ్ క్రీపర్స్ అండ్ దేర్ బై బి యూస్ఫుల్ సిటిజన్స్ ఫర్ ది కంట్రీ.
1: కేవలం ఈ బాల వికాస్ లో ఉన్నంత మాత్రమే మన యొక్క ఆచరణను పెట్టుకోవటం, తదుపరి కొంత పెద్దవారైన తర్వాత కళాశాలలకు వెళ్లిన తర్వాత మన ప్రవర్తనలు కొంచెం మారటం అనేటువంటిది జరగకూడదు.
0: Just because you are in Bala Vikas and at the time when you are members of Bala Vikas, you accept the principles and ideals and put them into practice, and when you grow a little older and join the colleges, you should not give up those good practices.
1: ఎలాంటి వాతావరణం నందైనా కూడాను మీరు బాల వికాసంలో నేర్చుకున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఆచరణను మీరు మానకుండా దానిని వదలకుండా దానిని అభివృద్ధి గావించుకోవడానికి తగినటువంటి కృషి జరపాలి.
0: Whatever the nature of the environment into which you may be thrown may be, you should make it a practice that you do not give up the good qualities you have acquired and the good practices you have acquired while being members of Bala Vikas.
1: Nirantaramu meeru premato nindi untundandi.
0: Always and at all times you should have the feeling of service.
1: తెల్లవారి లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు కూడాను మీరు ప్రేమతో చిరునవ్వులతో చిందులాడటం అనేటువంటి దాన్ని నేర్చుకోవటం అత్యవసరం.
0: From the time you get up in the morning till the time you go back to bed, you should always be smiling, you should be full of love and you should show kindness and tenderness.
1: Happiness is union with God ani kanuka manu nirantaram happy ga undatam anetundide bhagavantunito koodi aadinattuga untuntadi.
0: Happiness is living with God. If you are happy at all times, it means you are always with God permanently.
1: Start the day with love. Fill the day with love, spend the day with love, end the day with love. This is the way to God.
0: Start the day with love, fill the day with love, spend the day with love. This is the way to God.
1: కనుక ఇలాంటి సూత్రను మీ యొక్క హృదయమునందు ప్రతిష్ఠ గావించుకుని మీ జీవితంలోనే ఆధారంగా తీసుకుని మీ యొక్క ఆదర్శాన్ని లోకానికి చాటి మీరు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారవుతుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక్క రామకృష్ణ పరమహంసకు ఒక్క బ్రహ్మానందం ఒక్క వివేకానందం ఉంటూ ఉండవచ్చును, కానీ మీరందరూ కూడా వివేకానందులుగా తయారైపోయి రామకృష్ణ అనేటువంటి సాయకృష్ణుడి యొక్క ఆకృష్టి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి ధర్మస్థాపన త్వరలోనే మీరు స్థాపించగలరని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Imprint such sacred sayings in your mind and develop yourselves into useful citizens and be always good Bala Vikas children. It may be that Ramakrishna Paramahamsa had just one disciple in either Brahmananda or Vivekananda, but today you are so many Ramakrishna Paramahamsas, Brahmanandas and Vivekanandas. I hope you will grow into good disciples and develop yourselves into citizens who are worthy of the traditions of this country.
1: ప్రేమ ముదిత మనసే.

0: ఆత్మస్వరూపులైన విద్యార్థులారా,
1: జగన్నాటక రంగమునందు జీవుడు ఆడని ఆట కాని, పాడని పాట కాని, వేయని వేషం కాని లేదు. అనంతకాలము నుంచి మానవుడు 84 లక్షల వేషములు వేసినప్పటికీ తన యొక్క వేషమును పురస్కరించుకొని భగవంతుని అనుగ్రహమునకు పాత్రులు కావటానికి కాని లేక భగవంతుని హృదయమును ప్రసన్నత గావించి తద్వారా మనము ఏదో ఒక మెప్పును పడేటట్టు కాని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతకాలం వరకు కూడాను మనకట్టి మెప్పు కాని అటువంటి పవిత్రమైనటువంటి యొక్క అనుగ్రహం కాని చిక్కనటువంటి పరిస్థితి ఎందు మనం ఉన్నామంటే మన యొక్క ఆట పాట మాటల యొక్క ధోరణి సక్రమంగా లేదనే దీని యొక్క అంతరార్థం.
2: ఇన్ దిస్ వరల్డ్ వన్ మూవ్స్ అబౌట్ విదౌట్ గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ విదౌట్ ఎక్సర్సైజింగ్ సెల్ఫ్ కంట్రోల్, then even if he is a devoted person, he will be immersed in lack of knowledge, in illusion and ignorance. Just as without light one has to go in darkness, this is something which is understandable and quite common on the face of the earth. Pavitratma Swarupas, students, on this stage of the world, everyone has been going through an act of variety of kinds. He is also participating in shows of many different types. Man has had to do this in 84 lakhs of different kinds of jivas. But in this particular birth, as man, he is trying to get God's grace in many ways. He is trying to satisfy God and earn His kindness and grace. Although we are trying our best, we have not been able to secure such grace of God. This only means that the action which we are putting through, the songs which we are singing, the words which we are uttering are not really satisfactory.
1: Lokamuna manavudu talapaina bharamunu unchukunnappudu enta twaraga aa bharamu tana krindiki dimpukovachuna aneetuvanti uddeshamuto tana gruhamunaku ati vegamuga prayanam salapatam kaddu. Antiye kaadu, తెల్లవారి 9 గంటలకు ఆఫీసుకు పోయినటువంటి ఒక అధికారి ఎప్పుడెప్పుడు 5 గంటలు అవునా నేను నా స్వగృహమునకు చేరుదునా అనేటువంటి సంకల్పంతో తన స్వస్థానమును చేరేటువంటి నిమిత్తమై ఆ యొక్క ఆఫీసర్ కూడాను ప్రయత్నం సలుపుతుంటాడు. ఇంతే కాదు, ఏ విధమైనటువంటి యొక్క ప్రయాణము సలిపినప్పటికీ కారు, బస్సు, ప్లెయిన్ ఇలాంటి వీటిలో మనం ప్రయాణం సలిపినప్పుడు కూడాను ఇంకా ఎంత టైం అయింది, ఎప్పటికి మనం స్టేషన్ చేరుతాం అనేటువంటిది గమ్యాన్ని చేరేటువంటి లక్ష్యమునందే మనం ప్రతి ఒక్క ప్రయాణం కూడాను సలుపుతూ ఉంటున్నాం. కానీ మానవుడు ఎన్ని జన్మల నుంచి కూడాను ఈ మానవత్వం అనేటువంటి ప్రయాణం సలుపుతున్నాడో కనిపెట్టడం

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: కలరు ఈనాడు భారతపు వినియందు ఉండి ఫలమేమి అనుదినందును జరిగేది ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఉండి ఫలమేమి అనుదినం ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఆలకింపంగా నేర్వరో Are
1: you there? There are people in the sacred land who can make the inert dull stones also dance in full of awareness. There are people in the battlefield who will play with the heads of the enemies, just jump like balls. There are people who can rule this country with all the efficiency in the field of administration. What is the use? We do not listen to the cries and the miseries of the forlorn. We have to learn to hear their misery and sorrow.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Jagat antai kudunu prema chetane nindibadi untunnadi.
1: The whole universe is full of love.
0: Premane dhanamu.
1: Love is wealth.
0: Premane dharmamu.
1: Love is righteousness.
0: Premane satyamu.
1: Love is truth.
0: Jagatanta ikkudunu prema payane aadharapadi untunnadi.
1: The whole universe depends on this love.
0: Itti prema tattvanni manavudu gurtinchukonaleka.
1: Man is not able to know the nature of love.
0: Jagattu yokka chanikamainatvanti yokka vishayavasanlakai praakulaadi pavitramaina divyamainatvanti yokka premanu విస్మరిస్తూ ఉన్నాడు.
1: He is carried away by the whims and the fancies of the momentary transient ways of the world and forgets that eternal divinity.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: స్వార్థము పెరిగినది, పరార్థము తరిగినది.
1: Selfishness is rampant and ever increasing while spirituality is on the decline.
0: సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి.
1: The narrow-mindedness is increasing, while the broad-mindedness is on the decline.
0: Aasalu periginavi, aasayalu tariginavi.
1: Desires are increasing, but the ideals are on the decline.
0: Manavattamu kevalamu, swarthamu sapriyojanamu chetane, jeevitamunu nadupuchunnadi.
1: The human life is spent throughout in selfishness and self-interest.
0: Prachina maharshulu,
1: the ancient rishis,
0: త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చారు.
1: దే హావ్ కరోనేటెడ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ధర్మమునే అందలమెక్కించారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ రైచియస్నెస్ దట్ ఈస్ డెకొరేటెడ్.
0: త్యాగమునకే కిరీటం ధరించారు.
1: ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ హాస్ బీన్ పుట్ ఆన్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: అండ్ దే హావ్ వెల్కమ్డ్ దట్ సాక్రిఫైస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి భారతదేశమునందు ఈనాడు ఈ యొక్క దివ్యమైన భావములను మరచిపోయినాం.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ విచ్ ఇస్ డివైన్. The divinity is forgotten.
0: కనుకనే ప్రతి దినము కూడాను అనేక విధములైనటువంటి యొక్క అవస్థలతో కుళ్ళి కుమిలి కూలిపోతున్నది ఈ జగత్తు.
1: It is for this reason the whole world is full of problems, agitations and tensions.
0: ప్రేమ లేనటువంటి హృదయము కేవలము ప్రేత భూమియే.
1: In fact, the heart bereft of love is a barren land.
0: ఈ ప్రేమ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిది.
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ప్రూవ్స్ అండ్ డెమోన్స్ట్రేట్స్ ద సీక్రెట్ డివినిటీ.
0: సర్వత్రా నిండి ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటియే.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ పర్వేసివ్ ఆల్ ఓవర్.
0: ప్రేమనే ప్రతి మానవుని కూడాను ఏకత్వంగా నిరూపింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్ కైండ్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యత్వము, మానవుని ఎందున్నటువంటి స్వార్థ స్వరూపములు ఏనాడు దివ్యభావంగా మారుతుందో ఆనాడే ఈ ఏకత్వమనే ప్రేమము ప్రకాశిస్తుంది.
1: దట్ డే ది సెల్ఫిష్నెస్ ఇస్ గివెన్ అప్. దట్ డే వెన్ వీ అవేకన్ కిండిల్ ద లేటెంట్ డివినిటీ దేర్ విల్ బి యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హృదయములో ప్రేమను నింపుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ వన్ మస్ట్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.

0: యము పొందంగ అర్హుడగును.
1: When once he strengthens his love, he'll be eligible to enjoy the state of non-dualism.
2: ఈ ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము.
1: It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself.
2: ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను.
1: At all periods of time, positive and negative, love should be there.
2: Vanamanandunu, bhavanamanandunu.
1: Is in the forest or in a mansion.
2: Kevalamu, pragamanandu, viragamanandunu.
1: Both in times of attachment and detachment.
2: Batayandunu, matayandunu.
1: Both in our behavior, conduct and in our work.
2: Madiyandunu, gadiyandunu.
1: In the mind and also in our dwelling place.
2: Ragamanandunu, viragamanandunu.
1: Both in times of bondage and liberation.
2: Sarvatra vyapinchinatvanti prema okkatiye.
1: It's the love that is pervasive everywhere.
2: Ee satyanni prati manavudu kodanu gurtinchukolekapothunnadu.
1: This truth is not recognized by everyone.
2: Kanukane ee naadu manavu penchukovalasinatvantidi. ఈ జగత్తులో చెలరేగినటువంటి యొక్క దుర్మార్గమును దూరము గావించడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రం.
1: ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ అవుట్ ద వికెడ్ మైండెడ్నెస్ అండ్ వికెడ్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఓన్లీ దిస్ వెపన్ ఆఫ్ లవ్ విచ్ విల్ బి ద సొల్యూషన్ టు ద ప్రెసెంట్ డే ప్రాబ్లమ్స్.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ లవ్, we are not proceeding along the right path.
2: Premane deeniki vittanamu.
1: Love is the seed.
2: Premane deeniki amshamulu.
1: And it is the love that branches.
2: Premane deeniki prasangamulu.
1: And it is only this love that branches off.
2: Premane deeni pushpamulu.
1: Love is the flower.
2: Premane deeni phalam kudanu.
1: And it is the very love that is the fruit.
2: Prema phalam nimittamai, prema phalam nimittamai ee premane manam anubhavinchali.
1: And therefore, in order to experience, enjoy the fruit of love, we have to tread along the path of love.
2: Prema anetvanti vishayanni prati manavudu kodanu artham chesukovadaniki prayatninchali.
1: Therefore, every person should make an attempt to know what love is.
2: Kani ee naati manavudu.
1: But man today,
2: aarthika nimittamai,
1: for financial gain,
2: arthamu, kevalamu, adhikaramu, ee rendintini nimittamai praakulaadutunnadu.
1: Man today is struggling for money and position.
2: Arthamu adhikaramu rendu undavalasinatundi.
1: Money and position are no doubt or need.
2: Kani veetiki kuda nu kontha parimitham undali.
1: But it under certain limits.
2: Sasasamanamu gavinchavalasinatundi samudrudu tana parimithanu meerinappudu tanaku oka vidhamainatundi apakittulu paalavutadu.
1: Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame.
2: అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది.
1: దిస్ బాడీ అండ్ ద మైండ్ విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ షుడ్ నెసెసరీ పార్టేక్ ఫుడ్ అండర్ సర్టన్ లిమిట్స్ ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ సఫర్.
2: ఇది అమితమైనప్పుడు అనారోగ్యములకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఈట్ excess, will suffer from indigestion and sickness.
2: Manavulu tammulamu dharistuntadu.
1: And one takes this pan.
2: Kani ee tammulamunaku pradhanamaitundi chunname.
1: For this pan, it is the lime chunnam that is needed.
2: Idi lekapothe idi tammulam kaneradu.
1: Without this lime, it cannot be the pan.
2: Kani chunnamunu adhikanga manam upayoginchukunnappudu naaluku pokki potundi.
1: But if we take lime more and more, naturally you don't be comfortable.
2: Kanuka deninainanu oka parimithamlo manamu upayoginchukovali.
1: Therefore everything has got to be used under certain limits.
2: Jagattulo dushyakalpitamainatundi oka ee prabhavamlo prati daniki kudunu oka parimithadi.
1: In this apparent transient world, everything is under certain limits.
2: Ee premaku matramu parimitham ledu.
1: But the love is limitless.
2: Anirvachaneeyam prema.
1: It is indefinable.
2: ఈ ప్రేమ యొక్క తత్వమును నారదుడు కూడా అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో నరేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ మిరియడ్ వేస్.
2: కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే.
1: Therefore it is the flow of love which gives the essence to our life.
2: ఈ ప్రేమను పొందవాలంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి?
1: In order to acquire this love, what way we should proceed?
2: కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You cannot possess it through meditation
2: or ఇతిహాస పురాణముల వల్ల ప్రాప్తించేటువంటిది కాదు.
1: Nor can you get it by going through the sacred text.
2: భగవంతుడు వేదములందు లేదు.
1: God is not present in
2: the భగవంతుడు పురాణములు యందు లేడు.
1: Nor in epics.
2: భగవంతుడు ధ్యానమునందు లేడు.
1: Nor in meditation.
2: భగవంతుడు జపమునందు లేడు.
1: Not in
2: penance. తన హృదయమునందే ఉన్నాడు.
1: God dwells in one's own heart.
2: అట్టి హృదయం వైపున మనసును మరల్చాలి.
1: Therefore we have to direct our mind towards the
2: heart. ఈ నోరును మూయించాలి, హృదయాన్ని తెరిపించాలి.
1: We have to shut our mouth and open our heart today.
2: అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only we will enjoy the state of bliss.
2: అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపమైనప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి?
1: When you are a very embodiment of love, how is that you want to acquire it? How is that you want to possess it?
2: కాని ప్రేమను పొందే నిమిత్తమై అనేక మంది ధ్యానమును జపమును యోగమును పూనుకుంటుంటారు.
1: In order to earn this love, some resort to meditation and penance.
2: అనేక గ్రంథములను పఠిస్తుంటారు.
1: They go through several texts.
2: పారాయణం చేస్తుంటారు.
1: They read repeatedly.
2: కాని ఇవన్నీ కూడా కేవలము ధరించిన నగల వంటివే కాని ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించేటువంటి మార్గములు కాదు.
1: They all amount to the jewelry put on, but not the origin of creativity.
2: ఇది కేవలము పాండిత్యం అనేటువంటి ఒక నగ.
1: స్కాలర్షిప్ ఈజ్ అ డెక ఆర్నమెంట్.
2: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ.
1: గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ అ జ్యువెల్.
2: ఇది బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది, కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు.
1: దే గివ్ యూ ఎక్స్టర్నల్ బ్యూటీ బట్ నాట్ ఇంటర్నల్ బ్యూటీ.
2: కనుక అంతర్ ఆనందమును పొందవలన అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము.
1: The internal state of bliss is possible only through the path of love.
2: ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది.
1: Today love is totally missing.
2: ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానములో ద్వేషం ప్రవేశించినది.
1: In the place of truth there is hatred today.
2: ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానములో స్వార్థము ఏర్పడినటువంటిది.
1: In the place of truth there is selfishness.
2: ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానములో కేవలము నిరుపయోగమైనటువంటి ఒక అసూయ ప్రారంభమైనది.
1: ఇన్ ద ప్లేస్ ఆఫ్ కంపాషన్ ది యూస్లెస్ జెలసీ హస్ టేకెన్ ఇట్స్ ప్లేస్.
2: కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానములో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది.
1: వెన్ దీస్ క్వాలిటీస్ అండ్ ది డివైన్ నోబుల్ వర్చ్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్రాపర్ పొజిషన్స్ అవర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
2: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మానవుని యొక్క జీవితమును ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: Human life should be one of love.
2: ee premamayamainatvanti jeevithamulo manavudu pondaleniti sukhame undadu.
1: If you have this love, there's nothing that's impossible for you.
2: Sarva sampadanu kudunu prema chetane manaku praptisthayi.
1: You can certainly get all forms of wealth.
2: Sarva adhikaramulu kudunu prema chetane manaku labhyam avutayi.
1: You'll also attain positions by
2: love. Sarva vijayamulu kudunu premane varistuntayi.
1: And is the love that triumphs.
2: Aithe ee prema ettidi?
1: What sort of love then?
2: Kevalam bhagavantuni prarthinche samayamlo మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ వీ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్.
2: కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు.
1: టుడే దట్ స్పిరిట్ ఆఫ్ సరెండర్ ఈజ్ లాకింగ్.
2: భగవంతుడు కావాలని ఆశ ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ గాడ్,
2: భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఆకలి మీకు ఎందుకు ఉంటే,
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూఆర్ రియల్లీ స్పిరిచువల్లీ హంగ్రీ,
2: భగవంతుని యొక్క ఆనందం గౌరవాలనేటువంటి దప్పి మీలో ఉంటే,
1: ఇఫ్ యూఆర్ రియల్లీ థర్స్టీ ఆఫ్ స్పిరిచువాలిటీ,
2: నియముగా ఈ ప్రేమను ప్రయాణం చేయించండి.
1: సీ దట్ యూ ట్రావెల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
2: ఈ ఆకలి మీకు లేదు.
1: ఇన్ఫాక్ట్ యువర్
2: ఈ దాహం మీకు లేదు.
1: యువర్ నాట్ థర్స్టీ.
2: ఈ కోరిక మీకు లేదు.
1: యూ డోంట్ హావ్ ద డిజైర్.
2: కోరుచున్నారు మాత్రమే కాని దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు.
1: సింప్లీ యూ ఎస్పైర్ ఫార్ బట్ యూ డోంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్లీ.
2: మీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు.
1: By merely desiring for water, your thirst is not quenched.
2: ఆ యొక్క జలమును మన అస్తమనందించుకోవాలి.
1: In fact, you should have water on hand.
2: దానిని గోరినప్పుడే మన దాహం తీరుతుంది.
1: When you drink that water, your thirst will be quenched.
2: నిజముగా మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే అది ఆకలి మీరు భావిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ యూఆర్ స్పిరిచువల్లీ హంగ్రే, యూ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు ప్లేస్.
2: ఈ దాహము తీరుతుంది, ఆవేదన తీరుతుంది,
1: యువర్ హంగర్ విల్ బి సాషియేటెడ్.
2: కానీ అట్లు కాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రం ఇవి సఫలం కానేరవు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ రిమైన్ లేజీ బట్ స్టిల్ అస్పైర్ ఫర్ బ్లెస్ అండ్ సీ దట్ యువర్ హంగర్ ఇస్ సాషియేటెడ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
2: హృదయం నుండి నింపుకుని పరాక్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు.
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ యూ కెనాట్ హ్యావ్ స్పిరిచువల్ పర్సూట్ ఆర్ ఎండ్.
2: కనుక ఈనాడు మనము కోరవలసినటువంటిది ప్రేమనే.
1: సో వాట్ వీ షుడ్ డిజైర్ ఈజ్ లవ్ టుడే.
2: ఈ ప్రేమకు రూపం లేదు,
1: లవ్ హాజ్ నో ఫామ్.
2: ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది,
1: ఇట్ ఈస్ ఇన్డిఫైనబుల్,
2: అవాంగ్మాత్రగోచరమైనటువంటిది,
1: బియాండ్ డిస్క్రిప్షన్.
2: ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది.
1: యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ లవ్.
2: ఈ ఎంత సమీపించువో అంత ఆనందాన్ని, అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు.
1: క్లోజర్ అండ్ క్లోజర్ యూ ఆర్ టు దిస్ లవ్, యువర్ హంగర్ విల్ బి పీస్ అండ్ సేఫ్టీ.
2: ఈనాటి లోకంలో ఉండేటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే.
1: ద ప్రెసెంట్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ లవ్.
2: ప్రేమ ఉన్నది,
1: yes there is love.
2: శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: ద లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ టుడే ఇస్ లిమిటెడ్ టు ద బాడీ అండ్ సెల్ఫిష్నెస్.
2: ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు.
1: టుడే వీ హ్యావ్ ఓన్లీ బాడీ ఫీలింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ డివైన్ థాట్.
2: ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించటం లేదు.
1: వీ గో బై ద వెస్ట్ ఆఫ్ ద బాడీ వీ హ్యావ్ పుట్ ఆన్ బట్ వీ ఫర్గెట్.
2: ఆధారం లేనిటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి?
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ది ఫౌండేషన్ బట్ వీ గో బై ద ఫా బిల్ట్ ఆన్ దాట్.
2: కనుక నేను అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ద ఫండమెంటల్ ద మెయిన్ ఫౌండేషన్ ఈజ్ లవ్.
2: కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది?
1: వేర్ ఈజ్ దిస్ బాన్, వేర్ డస్ ఇట్ ఎండ్?
2: ఇది దాసోహం, దాసోహం, దాసోహం అక్కడ నుంచి ప్రారంభమై సోహం, సోహం, సోహం అనేటువంటి దాంట్లో ఈ ప్రేమ అంత్యమవుతుంది.
1: లవ్ బిగిన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సర్విట్యూడ్ అండ్ ఎండ్స్ ఇన్ టోటల్
2: అనేటువంటి దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
1: వితౌట్ ది స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
2: సోహమే ప్రేమ.
1: దట్ సోహం ఈజ్
2: సోహం. ఆ సో అనేటువంటి ఆత్మను నేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ దట్ ఆత్మ.
2: ఆ ఆత్మనే ప్రేమ.
1: దట్ ఆత్మ ఇస్ లవ్.
2: ఆ ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
2: ఆత్మనే సత్యము.
1: దట్ ఆత్మ
2: ఇస్ ఆత్మనే ధర్మము.
1: దట్ ఆత్మ ఇస్ రైట్నెస్.
2: ఆత్మనే పరం ప్రపత్తి ప్రేమతత్వము.
1: అండ్ ఇట్ ఈస్ సేమ్ ఆత్మ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
2: ఈ భూలోకమునందు ధర్మ, ఆత్మ, కామ, మోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థములు ఉంటున్నాయి.
1: అనతు దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
2: కానీ ఈ నాలుగింటి ఎందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఐదవ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ సెంటరింగ్ రౌండ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్.
2: ఐదవ పురుషార్థమైనటువంటి యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడ నిత్య కళ్యాణంగా ఉంటుంది.
1: ది ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ సుప్రీం స్టేట్ ఆఫ్ లవ్.
2: ద్వేషమనే దానికి అవకాశమే లేదు.
1: With love there is no scope for any hatred.
2: Prema unna chota asuyaku e matramu aaspadam ledu.
1: Where there is love there is no envy. Ee
2: durgunamulu duralochanalu duschintalaku ee prema yandu sthaname ledu.
1: For all wicked acts and bad thinking, bad thoughts, bad sentiments cannot be entertained.
2: Ee duralochanalu duschintalu unte veetini chuchi prema parigettipothundi.
1: When once they are present the love will run away from there.
2: Kanuka idi oke cheru kaani రెండు కూర్చోవడానికి వీలు కానటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ చైర్ దట్ వుడ్ అలౌ
2: యొక్క హృదయం ఒక్కటే.
1: హ్యూమన్ హార్ట్ ఈజ్
2: ఆ హృదయం నందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంకా ఏ గుణములు కూడా అందులో ప్రవేశించడం వీలు కాదు.
1: వెన్ వన్స్ లవ్ ఈజ్ సీటెడ్ ఓవర్ దేర్ ద అదర్ క్వాలిటీస్ కెనాట్ గో.
2: ఇది హృదయము సుస్థిరమైనటువంటిది.
1: దెర్ఫోర్ హార్ట్ ఈజ్
2: సుస్థిరమైనటువంటిది.
1: టెండర్.
2: ఇది కేవలం నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
2: నిర్మలమైనటువంటిది.
1: ప్యూర్.
2: ఇట్టి ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు.
1: బట్ ద హార్ట్ విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ లవ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ మ్యూజికల్ చైర్.
2: ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, మొన్నాడు ఇంకొక స్వామి, రేపు ఒక జపము, మొన్నాడు ఒక జపము, ఈ విధంగా మనం మారుస్తూ ఉంటుంటే ఈ స్థిరమైనటువంటి యొక్క హృదయతత్వము మనం ఏ రీతిగా వచ్చడానికి వీలవుతుంది?
1: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ స్వామి, వన్ స్వామి టుడే, అనదర్ స్వామి టుమారో, రిపీట్ వన్ నేమ్, థింక్ ఆఫ్ అనదర్ నేమ్ టుమారో,
2: ఒక్క బాట,
1: వన్ వర్డ్ అండ్ వన్ పాత్,
2: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా హృదయాన్ని మాత్రము సింగిల్ చైర్ గా మనం విశ్వసించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ కన్సిడర్ అవర్ హార్ట్.
2: మానవుడికి ఎందుకు ఈ రోగములు, ఈ రాగములు కలుగుతున్నాయి?
1: వై డు వీ సఫర్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్?
2: కేవలం భౌతికమైనటువంటి వాంఛలు పెరిగిపోవటం చేతనే.
1: Because of physical desires that increase day by day.
2: ఈనాడు వాంఛలనేటువంటి దానికి ఒక అర్థమే లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Today we have meaningless desires.
2: తన నిమిత్తమే తాను ప్రార్థిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు.
1: హీ ప్రేస్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ బట్ హీ డజంట్ ప్రే ఫర్ ద వరల్డ్.
2: సమాజం చాలా ప్రధానమైనటువంటిది.
1: సొసైటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: దేశం చాలా ముఖ్యమైనటువంటిది.
1: కంట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి.
1: వి హావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ కీపింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
2: కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు.
1: వితౌట్ సొసైటీ ది ఇండివిజువల్ కెనాట్ ప్రాస్పర్.
2: ఆ వ్యక్తి ఎవరు?
1: హూ ఇస్ దట్ ఇండివిజువల్?
2: ఆ వ్యక్తి అందున్నటువంటి శక్తి ప్రేమనే.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్
2: జగత్ అన్నింటిని కూడా ఏకంగా చేస్తుంది.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లవ్ దట్ యూనిఫైస్ ద వరల్డ్.
2: ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ థౌజండ్స్ అసెంబ్లీ?
2: దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
2: ఈ ప్రేమనే లేక మీరు ఇంత దూరం రావడానికి వీల్లేదు.
1: Without this love, you would not have been here.
2: ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: What sort of love?
2: ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: It is give and take by way.
2: భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి.
1: You have to receive divine love.
2: ఈ ప్రేమను ఇచ్చుకోవాలి.
1: And you have to offer your love.
2: అయితే రెండు చేరి ఏక ప్రేమనే, ఒకే ప్రేమనే.
1: However, both are one.
2: భగవంతుని యొక్క ప్రేమనే మీ శరీరం నందు ప్రతిబింబంగా కనిపిస్తుంటుండాలి.
1: The divine love appears as a reflection in your body.
2: పరిగణించుకొని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతమును ఎందుకు ప్రతిబింబించుతుంటుండాలి.
1: ద లవ్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ ఎటర్నల్ డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ వన్ యాజ్ ఇట్స్ రిఫ్లెక్షన్.
2: ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది.
1: ద లవ్ ఇస్ గిఫ్టెడ్ నాట్ టు మిస్ యూజ్.
2: సద్వినియోగం గావించు.
1: లెట్ మేక్ ప్రాపర్ యూజ్.
2: హృదయంలో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్.
2: పంచు.
1: షేర్ ఇట్.
2: దేశాన్ని ఆనందపరచు.
1: అండ్ మేక్ దిస్ కంట్రీ హ్యాపీ.
2: ఇది అని ఈ ప్రేమ యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
2: కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ట్రూ లవ్.
2: సంకుచితమైనటువంటి ప్రేమగా మనం భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద నారో సెన్స్.
2: ప్రాచీన కాలం నుండి కూడా మన భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద నోబుల్ సియర్స్ అండ్ సెయింట్స్ వెల్కమ్
2: అనిర్వచనీయం ప్రేమ అనుబోధిస్తూ వచ్చారు.
1: దే థాట్ దట్ లవ్ ఇస్ బియాండ్ ఆన్ డెఫినేషన్స్.
2: ఎల్లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ప్రేమో భవతి అన్నారు నారదుడు. అన్నింటికి ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
2: ఏ పదార్థమును మనం చేసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు చక్కెర అనేటువంటి ఒక కామన్ మ్యాటర్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది.
1: యు మే ప్రిపేర్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్ బట్ ద షుగర్ ఈస్ కామన్.
2: కానీ ఈ చక్కెరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, జిలేబీ లేదు, ఏమీ లేదు.
1: Without sugar you cannot have Mysore Pak, Jilebi or any sweet.
2: Ane reetigane naitikamu bhautikamu dharmamu aadhyatmikamu annintu endukodanu ee prema aneetvanti oka chakkara cherinappude deeniki taginaatvanti vidu vastundi.
1: Likewise love should necessarily join social, ethical, spiritual, scientific, technological aspects of life.
2: Kanuka nee prema nee hrudayam nundu nindi untundali.
1: Therefore love is present in your heart.
2: Nee prema nee valalukuntunnavu.
1: You give up that love.
2: Chakkara pravahinchetvanti ganga ga untunnappudikini neevu kevalam manchu binduvulakai neevu aashapadutunnavu.
1: When love flows incessantly like Ganges, you are after drop.
2: ఈ దాహానికి ఇచ్చేటువంటిది ఈ గంగా ప్రవాహమే కాని ఈ మంచు బిందువు కాదు.
1: It is only this Ganges water that would quench your thirst, not this droplet.
2: ప్రతి మానవుని ఎందుకును కణమునందును అణువునందుకును ప్రసరించేటువంటిది ప్రేమ ప్రవాహమే.
1: It is the flow of love that you find percolating through every
2: atom.
1: It is the love that is present in every atom.
2: ఈ అణుచేతనే బ్రహ్మాండంగా రూపొందింపజేస్తున్నాము.
1: It is this atom that becomes matter all over the
2: world. అణువే లేకపోతే బ్రహ్మాండమే లేదు.
1: Without this atom there is no matter.
2: కనుక ఆ అణుస్వరూపమైనటువంటిదే భగవత్ ప్రేమ.
1: Therefore divine love is present
2: ఈ అణు మాత్రమే కాదు.
1: Not merely
2: that. అణు రణీయాన్ మహతో మహీయాన్ మహత్నందు మహత్తుగా ఉంటుండాలి అణువునందు అణువుగానే ఉంటుండాలి.
1: God is present in the microcosm and the macrocosm as well.
2: కనుక మన ఎందుకున్నటువంటి ప్రేమతత్వాన్ని మనం ఇంకొక చోటకు పోయి సంపాదించుకోనక్కర్లేదు.
1: Therefore the love which is latent inherent in you
2: మానవుడు
1: after outside.
2: ఉద్యోగం చేతను వ్యాపారం చేతను ధనమును ప్రోగు చేసుకుంటున్నాడు.
1: He amasses wealth by undertaking an employment or a job.
2: అదే విధంగానే నిజంగా మానవుడు ఆనందాన్ని పొందవలంటే ఈ యొక్క ప్రేమ చేతనే ఈ యొక్క ప్రేమ ధనాన్ని మనం పెంచుకోవాలి.
1: In order to grow in the spirit of bliss, you have to improve this property of love.
2: నీవు అనేక విధములైనటువంటి ఈ యొక్క ప్రేమ తత్వాన్ని నీ సత్యతత్వాన్ని నీ ధర్మతత్వాన్ని నీవు కేవలం ఒక కంపెనీలో నీవు పెట్టుకుంటున్నావు.
1: In fact, you have invested this noble property of love, which is all true.
2: Insurance company loan you pettukuntunnavu.
1: You have invested it in insurance company
2: loan pettukuntunnavu.
1: Invest in other company
2: loan pettukuntunnavu.
1: Some other company.
2: Kaani ee companylu enaatiki nee shastham enatundi kaadu.
1: None of these companies are ever permanent.
2: Kaani ee sarvastham enatundi yokka bhagavat prema anetundi company lo neevu dinni nimpu.
1: Therefore deposit in the divine love once for all.
2: Nee deposit ekkadiki podu.
1: Your deposit will last forever.
2: Your deposit ku double ga perigipothuntuntadi.
1: For your deposit will get double and double interest.
2: కనుకనే నీవు పెట్టవలసినటువంటి బ్యాంకులు నీ హృదయమైనటువంటి ప్రేమ బ్యాంకు లో నీవు పెట్టాలి.
1: Therefore your heart is the bank where the love has to be deposited.
2: ఈ ప్రేమ బ్యాంకులో లేకుండా అస్థిరమైనటువంటివి అనాశ అశాశ్వతమైనటువంటివి ఇలాంటి బ్యాంకుల్లో పెట్టడం చేత బ్యాంకులో ఏనాడైనా కూడా నిర్మూలమైపోతుంది.
1: On the other hand, if you deposit elsewhere, you are bound.
2: ప్రేమ అనేటువంటి హృదయంలో ఈ యొక్క దొంగతనం చేయడానికి వీలు కాదు.
1: None can steal love from your heart. Impossible.
2: ఇన్సూరెన్స్ చేయటం లోపల మన ఇన్సూర్ అది షూర్.
1: When once you pay the premium in insurance,
2: కానీ ప్రతి ఒక్క బ్యాంకులో ఇన్సూర్ చేస్తున్నారు.
1: On the other hand, you ensure and insure in your
2: politician world. లోపలనే నీకు సత్యమైనటువంటిది షూర్ గా ఉంటుంటది శాశ్వతంగా ఉంటుంటది.
1: What is surety here? Insure is insurance.
2: బాహ్య బ్యాంకులు కాదు మనకు.
1: Not the outer banks.
2: మనం ఈ యొక్క ప్రేమను ఎక్కడ మనం నింపుకోవాలి? ఏ బ్యాంకులో కట్టుకోవాలి?
1: In which bank should we deposit love?
2: హృదయము అనేటువంటి బ్యాంకులో కట్టుకుంటే దీనికి తలుపులు లేవు, బీగములు లేవు, వాచ్మ్యాన్ లేరు.
1: If you deposit this love in the bank of your heart,
2: it has no base nor watchman
1: nor key. Because it's eternal, permanent, it doesn't change your
2: world. On the other
1: hand, you ensure and insure in your
2: politician world. Lopalanne neeku satyamainatundi sure ga untundadi, shashvatanga untundadi.

0: ఎటర్నల్ వాచ్మెన్ నాట్
1: కీప్. నిత్యమే కదలక మెదలక ఉంటుంటాడు.
0: బికాజ్ ఇస్ ఎటర్నల్ పర్మనెంట్ ఇట్ డజంట్ చేంజ్ యువర్ వేల.
1: అమృత స్వరూపము అన్నారు.
0: దట్ ఈస్ ఇమ్మార్టల్.
1: ఈ అమృత స్వరూపం కంటే అధికమైనటువంటిది ప్రేమ స్వరూపము.
0: లవ్ ఇస్ బియాండ్ దిస్.
1: అమృతము అమృతము అమృతమని మేము భావిస్తున్నాము.
0: వి గో బై నెక్టర్ అమృత.
1: అమృతము ప్రాకృతమైనటువంటి జీవితానికి సార్థకం గావిస్తుంది.
0: దిస్ ఇస్ నెసెసరీ ఫర్ దిస్ మండేన్ వరల్డ్.
1: కానీ ప్రాకృతమైనటువంటి జిహ్వకు ఇది కొంత రుచిని కలిగిస్తుంది.
0: సడన్లీ యుల్ రిలిష్.
1: అని హృదయానికే రుచి కలిగించేటువంటిది ఈ ప్రేమామృతము.
0: దట్ విచ్ అపీల్స్ టు యువర్ హార్ట్ ఈస్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఈనాటి ఈ ప్రేమామృతం కోరడానికి ప్రతి మానవుడు కూడాను కంకణం కట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ డిటర్మిన్ టు హ్యావ్ దిస్ నెక్టర్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనము పట్టం కట్టవలసినటువంటిది త్యాగానికి పట్టం కట్టాలి.
0: వాట్ ఈస్ టు బి కరోనేటెడ్ టుడే ఇట్ ఇస్ సాక్రిఫైస్.
1: ఈ త్యాగమునకు పట్టం కట్టినప్పుడే ప్రేమను స్వాగతం చేయడానికి వీలవుతుంది.
0: దెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ సాక్రిఫైస్ యూ కెన్ వెల్కమ్ లవ్.
1: అప్పుడే మన యొక్క శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి.
0: దెన్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ కెపాసిటీ.
1: తలంచినప్పటికీ అది తక్షణమే మనకు ఫలసిద్ధి కాంపించింది.
0: వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: ఈ అత్యధిక గావించినటువంటి హృదయానికి ఏనాడు కూడా అశాంతి అనేటువంటిది కానీ అనానుకూలమైనటువంటిది కానీ అసంతోషమైనటువంటిది ఎక్కడికి ఎప్పటికీ ప్రాప్తించదు.
0: వేర్ దేర్ ఇస్ దిస్ టోటల్ సరెండర్ దెల్ బి నో డిస్సాటిస్ఫాక్షన్ దెల్ బి నో ఫెయిల్యూర్.
1: పరిష్కరించుకునే ఏ వేదములు నకర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అని.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సెడ్ నో పొజిషన్ నో అథారిటీ నో అసోసియేషన్ నో పొజిషన్. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టుడే.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమయే అతని దివ్య రూపము.
0: లవ్ ఈజ్ హిస్ ఫామ్.
1: ఆ ప్రేమ ఒకంతయైన ఇవింపగలేక జగత్తునందు.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ లవ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: అర్థమేటు చేకురుమయ్య.
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్ ఇట్ అండ్ ఎక్వైర్ ఇట్.
1: మానవా
0: ఓ మ్యాన్ నౌ దిస్.
1: నీవు ఆ ప్రేమను నీవు పొందినప్పుడే తట్టలో ఉండే పదార్థం కూడా నువ్వు పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా.
0: In order to partake food, you should do some work, give work to the hand. That love is your property, it is so close to you.
1: కానీ నీవు అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: You are not exerting, making effort to collect in India.
1: తట్టలో పెట్టుకుని పొటాటో చపాతి పొటాటో చపాతి పొటాటో చపాతి అని నూరు పర్యాయం చెప్తే గాని పొట్ట నిండుతుందా?
0: పొటాటో చపాతి సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ యూ మే రిపీట్ 100 times.
1: లేదు, ప్లేట్తో తీసుకో, నోటులో పెట్టుకో.
0: Collect it in your hand and
1: mingu. Ee yokka udayamu sampurthiga nindutundi.
0: Masticate and swallow, then your hunger will be peace.
1: Ee vaishwanaru sarvatra supply cheyinchi meeku sarvashaktini kuda nu chekurustadu.
0: Vaishwanara God within will digest, assimilate the food and supply the essence of the body.
1: Divyamaina prema mana chuttu untundali.
0: So divine love encircles you.
1: అయితే దీనిని చేతితో మనం అనుభవించాలి.
0: యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్.
1: ఈ చేతితో అనుభవించటం అంటే ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: రామ్ కృష్ణ గోవింద నారాయణ ఈ చేతితో పని చేయాలి, నామస్మరణ చేయాలి.
0: యూ హ్యావ్ టు క్లాప్ అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
1: నోటితో స్మరణ చేయాలి.
0: యూ హ్యావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదం వలె నిరంతరము స్మరించు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
0: If you really want God, repeat God's name like Prahlada, Om Namo Narayana.
1: Radha, Meera, Veerivale, Neevu Nirantaramu Gaanam Cheyi.
0: You sing the glory of God like Radha and Meera.
1: Jai Devudu, Gaurangadudu, Tukaramu, Teetivareva Neevu Nirantaram Kudunu Bhagavantuni Praptistu Ra.
0: Jai Deva, Gauranga, Tukaram, pray to God incessantly.
1: Ramakrishnu Vale, Nirantaram Kudunu Ayaka Darshanam Nimittamai, Vekki, Vekki, Vekki, Yerchu, Appure Tatsam Neeku Praptistadu Bhagavantudu.
0: You cry, you pine, you yearn for God like Ramakrishna.
1: Ee Prakruti Alpamainatuvanti, Swalpamainatuvanti Vishayalaku, Kantidaralu Karustunname Kani, దైవానుగ్రహం నిమిత్తమై కంటిదారణ మనం కార్చటం లేదు.
0: యూ షెడ్ టియర్స్ ఫర్ దిస్ మీన్ లో వరల్డ్ ఇట్ పర్సూట్స్ బట్ నాట్ ఫర్ గాడ్.
1: ఈ కంటిదారణ అనేటువంటిది ఎట్లా వస్తున్నాయి?
0: హౌ డు యూ షెడ్ యువర్
1: టియర్స్? రెండు రకములైనటువంటి కంటిదారులు ఉంటున్నాయి.
0: టూ టైప్స్ ఆఫ్ టియర్స్.
1: ఆనంద భాష్మములు ఒకటి, శోక భాష్మం ఒకటి.
0: వన్ టియర్స్ ఆఫ్ జాయ్, ద అదర్ టియర్స్ ఆఫ్ సారో.
1: ఈ ఆనంద భాష్మం అనేటువంటిది అది ఏ భగవంతునికి అర్పితం చేయవలసినటువంటిది.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: రుక్మిణి చెప్పింది.
0: రుక్మిణి సెడ్,
1: ఆ కృష్ణుని తూచే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు వెయిట్.

0: కృష్ణ.
1: అక్కడికి వెళ్లి కృష్ణ నామమునకు కృష్ణ రూపమే, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయినటువంటి తూకం అనుకుంది.
0: షీ సెడ్ దట్ ఇట్ కృష్ణాస్ నేమ్ కృష్ణాస్ ఫామ్ వుడ్ బ్యాలెన్స్.
1: పత్రము
0: ఎలీఫ్,
1: పుష్పము
0: ఫ్లవర్,
1: ఫలము
0: ఫ్రూట్,
1: తోయము
0: వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన నీవు ఈ తులసీదళమునకు తుగుదుగాక.
0: If you really submit yourself and respond to the one with the devotion, you would certainly balance the weight of effortlessly.
1: పవిత్రమైనటువంటి గుణంతో చేరినటువంటి ప్రేమనే తులసి దళము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ హార్ట్ విత్ లవ్ ఇస్ దిస్ లీఫ్ ఆఫ్ తులసి.
1: కేవలం నామం చెప్పినంత మాత్రం రూపము సరి అయినటువంటి యొక్క తూకానికి రాదు.
0: బై మియర్లీ చాంటింగ్ ద నేమ్ ఇట్ వుడ్ నాట్ ఈక్వల్ ద ఫామ్.
1: భౌతికమైనటువంటి దేహాన్ని భౌతికమైనటువంటి యొక్క నామంతో నీవు స్మరించినంత మాత్రం తూగదు.
0: యు కెనాట్ బ్యాలెన్స్ ఇట్ బై చాంటింగ్ ద ఫిజికల్ ఫామ్.
1: దేహాన్ని అప్రాకృతమైనటువంటి యొక్క నామం చేతన ఇది తూగుతుంది.
0: అండ్ దేర్ఫోర్ ద ఫిజికల్ బాడీ హియర్ అండ్ ద
1: లక్షణములు, దేహం యొక్క లక్షణములు,
0: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బాడీ.
1: నామము నివృత్తి యొక్క లక్షణము.
0: ద నేమ్ స్పీక్స్ ఆఫ్ ది ఇన్
1: నారదుడు సామాన్యుడు కాదు.
0: నారద ఇస్ నాట్
1: రుక్మిణి. ఈ ప్రవృత్తి మార్గంలో నీవు పోతున్నావు, కానీ నివృత్తికై ఈ కృష్ణుడు దూకుతాడు.
0: నారద సైడ్ రుక్మిణి యువర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది అవుట్వర్డ్ పాత్.
1: ఈ ప్రవృత్తి మార్గంలో కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సద్భావ కావలసిన ఆభరణములు వేసింది, కానీ తూగలేదే.
0: సత్యభావ ప్రొసీడెడ్ ఇన్ అవుట్వర్డ్ ట్రెండ్, వాంటెడ్ టు వే ద లార్డ్ విత్ ద ఫిజికల్ ప్రాపర్టీ.
1: కనుక దీనికి తూగేటువంటి వాడు కాదు కృష్ణుడు.
0: కృష్ణ వుడ్ నెవర్ బ్యాలెన్స్.
1: అప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక తులసి దళము తీసి కృష్ణ అని వేసింది.
0: Therefore she collected tulsi leaf while chanting Krishna's name.
1: Krishna namamu Krishna rupanni samananga tunchindi.
0: And then she could find the balance between the name and the form of Krishna.
1: Ee tulsi dalamu extra weight aipoyindi.
0: And the tulsi leaf is an extra weight now.
1: Kanukane Krishnudu రుక్మిణికి వశమైపోయాడు.
0: దేర్ఫోర్ కృష్ణ కుడ్ సబ్మిట్ హింసెల్ఫ్ టు రుక్మిణి.
1: తన కనుక వస్తు వాహనాలతో భగవంతుడు తూగడు.
0: యూ కెన్ నెవర్ మెజర్ లార్డ్ విత్ ఫిజికల్ ప్రాపర్టీ.
1: భగవంతుడు తూగడు.
0: నాట్ బై పొజిషన్ ఆఫ్ ద వర్డ్.
1: విద్యా మేధావులతో భగవంతుడు తూగడు.
0: నాట్ బై యువర్ స్కాలర్షిప్ అండ్ ఇంటెలిజెన్స్.
1: ప్రేమ చేత మాత్రమే భగవంతుడు తూగగలడు.
0: యూ కెన్ ఓన్లీ వే ద లార్డ్ విత్ లవ్.
1: నీవు భగవంతుడిని తూంచాలనుకుంటే ప్రేమ ప్రేమ ప్రేమ.
0: ఇఫ్ యూ వాంట్ వే ద లార్డ్ ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
1: ఈనాడు ఎక్కడైనా మీరు చూడండి, ప్రేమనే శూన్యము.
0: యు సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో
1: లవ్. ప్రేమను కూడా మనం సరిగా అనుభవించలేకపోతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కానీ భగవంతుని యొక్క ప్రేమ నాకస్తిక పర్యంతం కూడా ప్రేమ స్వరూపమై ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
1: చక్కెరతో చేసినటువంటి బొమ్మలో
0: a doll made up of sugar.
1: ముక్కు దించుకో నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటాలి.
0: ఇఫ్ యూ కట్ ద నోస్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
1: చెవు దించుకుని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
0: కట్ ది ఇయర్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
1: వేలు తీసుకుని తుంచుకుని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
0: ఆర్ ద ఫింగర్ ఇట్ వుడ్ బి స్వీట్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: సర్వము కూడా సుఖకరమయమే.
0: బికాజ్ ద హోల్ థింగ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ షుగర్.
1: కనుకనే భగవంతుని ఏ విధంగా ప్రార్థించినప్పటికీ అంతా తాను ప్రేమమయమే.
0: యు మే ప్రే గాడ్ ఇన్ ఎనీ వే బట్ హి ఇస్
1: అప్పుడే నీకు ప్రేమ స్వరూపుని అడిగేటువంటి అధికారం నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ ద రైట్ టు ఆస్క్ గాడ్.
1: కానీ నీలో ప్రేమ లేకుండా భగవంతుని అడిగేటువంటి అధికారం ఏమాత్రం కూడా నీకు లేదు.
0: Without this love you have no right to question or ask.
1: దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు హృదయంలో నింపుకొని
0: విత్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ యువర్ హార్ట్
1: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపాన్ని ప్రార్థిస్తే ఇది ఏమాత్రం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రే దట్ లార్డ్ హూ ఇస్ ప్యూర్ అండ్ అన్సన్సీడ్.
1: నిర్మలంగా లేకపోయినా ఆ పూజ రూమ్ లోనైనా నీవు కొంత నిర్మలంగా ఉంటే అదే నీకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది.
0: అట్లీస్ట్ ఇన్ ద హోలీ ష్రైన్ శాంక్టమ్ శాంక్టోరమ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఎందరో ఉపన్యాసాలు చేసేవాళ్ళు ఉన్నారు.
0: There are many people who lecture in the world.
1: హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
0: There are many people who can give discourses that would make your heart
1: melt.
0: But what is the use?
1: కేవలము ఉపన్యాసాల్లోనే కాలమును గడుపుతున్నారే కానీ
0: they waste their time in lecturing.
1: ఆచరణ శూన్యంగా ఉంటుందా?
0: But they do not practice.
1: ఆచరణలో ఉంటుంది ఆనందము.
0: The bliss lies in the
1: వేదలో ప్రచారంలో ఆనందం లేదు.
0: Not lecturing.
1: టన్నులు టన్నులు టన్నులు టన్నులు కేవలము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ప్రేమను త్రాగండి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టాక్స్ బెటర్ వీ డ్రింక్ ఎ డ్రాప్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నీకు ఆ ప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా భక్తి జాతి భక్తి అనేటువంటి మీరు ఆశిస్తుంటే ఆ ప్రేమను మీరు ఆశ్రయించండి.
0: Truly speaking, if you want devotion, follow the path of love.
1: మీ తాపము మీ పాపము రెండింటినీ చల్లార్చి నీ ఆకలిని తీర్చాలనుకుంటే నీవు ఆ ప్రేమ స్వరూపమైనటువంటి ప్రేమను మీరు భుజించండి.
0: In order to pacify the sentiments and emotion, passion in you, partake this food of love.
1: ఈ లోక సంబంధమైనటువంటి యొక్క బాధల చేత కష్టముల చేత కొన్ని విధమైనటువంటి దీంట్లో నిరాశ నిస్పృహకు గురి అయి ఉంటున్నారు.
0: యు ఆర్ టోటల్లీ డిసప్పాయింటెడ్ లివింగ్ ఇన్ టోటల్ ఫ్రస్ట్రేషన్ బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్.
1: విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంటులేని ఆశలచే అర్థం కాని ఆవేదనంచే కృషించేటువంటి మానవులకు సరియైన దాహం తీర్చేటువంటిది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: యు ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ఆల్ మీనింగ్లెస్ లిమిట్లెస్ డిజైర్స్. యు వాంట్ టు హ్యావ్ దట్ యు డు నాట్ డిజర్వ్. దేర్ఫోర్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్
1: టోటలీ. ప్రేమ ఒక లైట్ హౌస్ వలె కనిపిస్తుంటుండాలి.
0: God's love is shining like that.
1: అరియని యొక్క దీనికి మార్గం చూపించేటువంటిది.
0: ఇట్ విల్ షో ద డైరెక్షన్.
1: ఎప్పుడు దీనికి మార్గం చూపిస్తావు?
0: When do you show the
1: ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపున ప్రయాణం చేస్తే ఈ యొక్క ప్రేమను నీవు పొందలేవు.
0: When the lighthouse of love directs in one way, you cannot go in the opposite way.
1: Lighthouse వైపునే నీ యొక్క పడవను ప్రయాణం చేయించాలి.
0: Travel towards that lighthouse of love.
1: జీవితం అనేటువంటి పడవ లోపల అనేక విధమైనటువంటి యొక్క సంసారం అనేటువంటి బాధ్యత అంతా వేసుకున్నావు.
0: You have overburdened with the responsibilities of
1: God. అన్ని బాధలు ఉండినప్పటికీ నీ ప్రేమ వైపునే ప్రయాణం చేయించి నీ పడవను.
0: With all the burden of the family, travel towards God.
1: తప్పక నీవు గమ్యాన్ని చేరుతావు.
0: You are sure to reach
1: it. పొందుతావు.
0: ధన్యుడు
1: అవుతావు.
0: You will redeem your life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీరు తెలుసుకోవలసినటువంటిది ఏ సాధనలు చేయనక్కర్లేదు. ధ్యానం చేస్తున్నాము. ఎవరి కోసం ధ్యానం?
0: You don't need to do any spiritual practice. You meditate what for?
1: ఆ ధ్యాన స్వరూపుడైన వాడు నీలంగే ఉంటున్నాడే, నీవు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు?
0: ద వన్ యూ ఆన్ హోమ్ యూ మెడిటేట్ అపాన్ హిస్ ప్రెజెన్స్.
1: నేను ధ్యానం చేయాలి.
0: వై షుడ్ యూ మెడిటేట్?
1: ప్రేమనే ధ్యానం చేయి.
0: మెడిటేట్ ఆన్ లవ్.
1: నిరంతరము ప్రేమ వైపునే నీ మనసును మరల్చు.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టు వర్డ్స్
1: లవ్. మా యొక్క గృహృత్యం ఏ రీతిగా తీరుతాయని మీరు సందేహించవచ్చు.
0: దెన్ యూ మే డౌట్ హౌ టు డిశ్చార్జ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్.
1: నీ ఇంట్లో నీ పనులన్నీ చేసుకో.
0: Do your duty.
1: ఇదంతకున్న భగవత్ యొక్క అర్పితమే అని భావించు.
0: Offer it to God totally.
1: అదే ప్రేమ.
0: That is love.
1: నీ పనులు ఏవి వదలనక్కర్లేదు.
0: You don't need to give up your household responsibility.
1: లీవ్ పెట్టనక్కర్లేదు.
0: You don't need to apply leave to your office.
1: ఏ యొక్క వ్యాపారము నీ వదలనక్కర్లేదు. అన్ని పనులు చేయి.
0: Do your
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనుకో.
0: Feel that everything should please God.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్.
1: సర్వము భగవస్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ గాడ్.
1: సర్వం భగవస్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వం బ్రహ్మస్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇలాంటి ఆత్మభావాన్ని మనం దృఢంగా చేసుకోవాలి.
0: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ద
1: వృద్ధిగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ షైన్ లైక్ సన్ అండ్ ద మూన్ ఇఫ్ ఈస్ టు గ్రో డే బై డే.
1: ప్రేమ దినదిన ప్రవర్తమానమై కేవలం పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తుంటాలి.
0: లవ్ షుడ్ గ్రో డే బై డే, షుడ్ షైన్ లైక్ మూన్.
1: ఈ ప్రేమ ఎందుకున్నప్పుడు కొంత పక్షముల యొక్క మార్పులు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది.
0: ఈవెన్ ద మూన్ లైట్ చేంజెస్ యాజ్ పర్ ద సీజన్.
1: అమావాస్య రోజు చంద్రునిలో చీకటి వస్తుంది.
0: అండ్ డార్క్ నైట్.
1: అయితే ఈ ప్రేమ చంద్రుని ఎందు ఏమాత్రము చీకటి చేరడానికి వీలు లేదు.
0: బట్ దిస్ లవ్ ఇస్ ద ఫుల్ మూన్. దేర్ ఇస్ నో హోప్ ఫర్ దట్.
1: శాశ్వతమైనటువంటి యొక్క హృదయము మానవుని యొక్క హృదయము.
0: సచ్ ఎ పర్మనెంట్ హార్ట్ ఇస్ ప్రెజెంట్.
1: ఈ బలమైన విలువైనటువంటి హృదయాన్ని నీవు చక్కగా గుర్తించుకో.
0: నో దిస్ స్ట్రాంగ్
1: స్వల్పమైనటువంటి వాటి నిమిత్తమై నీ హృదయాన్ని ఏమాత్రం కూడా నువ్వు వినియోగించవద్దు.
0: డోంట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్
1: అనేది. ఉన్నాయి, మనసు ఉంది, దీని ద్వారా నీవు జగత్ యొక్క వ్యాపారం చదువుకో.
0: యు హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద మైండ్, డూ యువర్ డ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: దీనినే తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్.
0: This what Tukaram said.
1: Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God in your heart. Have God
0: టెంపర్ అండ్ ట్రాన్షియంట్
1: సర్వం ఆనందం మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్.
1: దీనినే బుద్ధుడు కూడా ఆ విధంగా చెప్పాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సర్వం శరణం గచ్చామి.
0: ఇట్స్ వాట్ బుద్ధ స్టేటెడ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్, సరెండర్ టు
1: బుద్ధం శరణం గచ్చామి. మొట్టమొదటి నీ బుద్ధికి శరణం చెచ్చు.
0: ఫస్ట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఇంటెలెక్ట్.
1: తర్వాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ టు రెండర్
1: సంఘం శరణం గచ్చామి.
0: ఆఫర్ యువర్ సెల్ఫ్ టు సొసైటీ.
1: సంఘమును శరణం చేసినప్పుడే ఏ ధర్మం శరణం గచ్చామి.
0: అండ్ వన్స్ యూ డెడికేట్ టు రైచియస్నెస్ నేచురలీ దట్ విల్ ప్రొటెక్ట్.
1: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఒక చేతిలో చక్కెర పెట్టుకుని,
0: విత్ షుగర్ ఆన్ వన్ హ్యాండ్,
1: ఒక చేతిలో నీరు పట్టుకుని,
0: వాటర్ ఆన్ ది అదర్.
1: పానకం కావాలి, పానకం కావాలంటే ఎట్లా అవుతుంది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ సిరప్?
1: ఈ చక్కెరను ఈ నీటిని రెండింటినీ చేర్చు.
0: ద షుగర్ అండ్ వాటర్ షుడ్ బి కంబైన్.
1: మంచి కూల్ డ్రింక్ గా తయారవుతుంది.
0: దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ కూల్ డ్రింక్.
1: మధురమైనటువంటి రూపంగా నీకు అనుకూలమవుతుంది.
0: ఇట్ విల్ బి సో స్వీట్ టు డ్రింక్.
1: కనుక ప్రకృతి ఒకవైపున, పరమాత్మ ఒకవైపున, దీనిని డివైడ్ చేయకూడదు మనం.
0: నెవర్ డివైడ్ నేచర్ అండ్ గాడ్.
1: సర్వం ఇష్టమయం జగత్తు.
0: ద హోల్ యూనివర్స్ ఇస్
1: జగత్ అంతా కూడా భగవస్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్
1: అణునందు కణమునందు కూడా భగవస్వరూపమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ యు ఫైండ్
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్.
1: గుర్తించడానికి ఎవరిని చూసినప్పటికీ నీ ద్వేషి అయినా పర్వాలే, వాణ్ణి నీవు ప్రేమించు.
0: లెట్ హిమ్ బి ఈవెన్ యువర్ ఎనిమీ, యు లవ్ హిమ్ స్టిల్.
1: తప్పక వాడి హృదయం మార్పు చెందుతుంది.
0: హిస్ హార్ట్ విల్ చేంజ్ సమ్ డే.
1: నీకు కీడు చేసినటువంటి వాడిని కూడా నీవు ప్రేమించు.
0: యు లవ్ ద వన్ హూ హాస్ హార్మ్డ్ యు.
1: తప్పక వాడి మనసే మారిపోతుంది.
0: హిస్ మైండ్ విల్ చేంజ్.
1: కనుక నీ మనసు మార్చుకోకూడదు.
0: యు డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్.
1: ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము.
0: దేర్ఫోర్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దాంట్లో ఏ పదార్థము చేరడానికి వీలు కాదు.
0: నో ద మ్యాటర్ కెన్ జాయిన్ దేర్.
1: కానా
0: సో
1: భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వస్తాడో రాడో, దర్శనమిస్తాడో ఇవ్వడో, ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఈ సందేహాలు వస్తుంటాయి.
0: యాజ్ వి ప్రే టు గాడ్ వి డౌట్ వెదర్ హి వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: రాధ అటువంటి వారికి కూడాను సందేహములు ప్రారంభమైనాయి.
0: ఈవెన్ రాధ డౌటెడ్.
1: ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసింది.
0: షీ వాస్ మేకింగ్ అటెంప్ట్ టు రెస్ట్.
1: మనసులో ఒక సంకల్పం ప్రారంభమైంది.
0: ఎ థాట్ స్టార్ట్.
1: ఎవరైనా వస్తారో ఏమి రూమ్ లో.
0: Somebody may come in.
1: వేయబోవని తలుపు. ఆ సంకల్పము, ఆ ప్రేరణ, తలుపు వేసుకో అని సంకల్పం చేస్తుండాలి.
0: దేర్ కేమ్ ది ఇన్నర్ ప్రాంప్టింగ్, క్లోజ్ ది డోర్.
1: ఆ వేసుకో అనేటువంటి సంకల్పము కేవలము ఉపాధి యొక్క, దేహాభిమానం యొక్క చింతనే.
0: దిస్ థాట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్.
1: ఈ ఆత్మాభిమానం అనేటువంటి కృష్ణుడు లోపలనే ఉన్నాడు.
0: కృష్ణ ఇన్సైడ్.
1: తీయమంటూ పిలుపు.
0: There is a call, open the door.
1: Veyabovanni talupu tiyamantu pilupu. Ee rendintiki madhya lopala radha kenduko navugolupu. Enta avveki nenu.
0: As there is a prompting inside to close, there is a call, open the door.
1: Ee talupula nannu rakshinchedi.
0: Are the doors going to protect me?
1: బ్యాంకులో పెద్ద పెద్ద స్టీల్ ఇవంతా కూడా డోర్స్ అంతా ఉన్నా కొట్టి వేస్తాను దొంగిలించుకుని పోతున్నారు.
0: We have steel iron doors. They will be broken today by thieves.
1: మేనేజ్మెంట్ కర్ర తలుపు నన్ను రక్షించేటువంటిది.
0: Is a wooden door that going to protect me?
1: అని తానే చింతించుకొని రాజకెందుకు నవ్వుగొలుపు.
0: Watching this conflict, she was smiling within herself.
1: విశ్వమంతా ప్రాణ విభుని మంతిరమైన.
0: When the whole universe is the temple of God.
1: వీధి వాకిలి ఏదటోయి.
0: What is the main door?
1: విశ్వమంతా భగవంతుని మందిరమే.
0: The whole world is the divine temple. Then why do you need the door, main door?
1: వినతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి.
0: You play on the strings of veena.
1: వీణతంత్రులు ఏమిటవి? రేచక పూరక కుంభకం అనేటువంటి యొక్క ప్రారమైనటువంటి తంత్రులే ఇది. వీణ తంత్రులు.
0: ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా ఆర్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ రిటెన్షన్ ఆఫ్ ది బ్రెత్.
1: ప్రాణతంత్రులు నాటి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవే ఐదు తంత్రులంట.
0: అండ్ దీస్ ఆర్ ది స్ట్రింగ్స్ ఆఫ్ ది లైఫ్ బ్రెత్స్.
1: ఆనంద బాష్పముతో ఆత్మార్పణము చేయ.
0: Surrender with the tears of joy.
1: Vidivakili adiyera.
0: That is the main door.
1: Adi main door.
0: That is the main door.
1: Alanti dinni manam ee naadu artham chesukotam ledu.
0: That we are not understanding today.
1: Pavitramaina rishulandaru kudanu ee kavitvamulu anetuvanti kevalam antarbhavam puraskarinchukoniye vaaru likistu vacharu.
0: The poetry and the composition of the ancient times came out of the heart.
1: కానీ ఈనాడు భౌతికమైనటువంటి యొక్క దీనిని మనం ఆధారం చేసుకుంటున్నాం.
0: Today we go by the ways of the world.
1: అదే విధంగానే రాధ కూడాను.
0: Same thing about Radha.
1: అదే విధంగానే మీరా కూడాను.
0: Also Meera.
1: వారు చెప్పినటువంటి ప్రతి పదములు కూడా అంతరార్థాలు ఉంటున్నాయి.
0: Every word they uttered.

0: ఓ మైండ్ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్
1: గంగా యమున ఈడా పింగళ నాడుల యొక్క భ్రూమధ్య స్థానమే యమునా తీరము అదే ప్రయాగ.
0: గంగా జమున స్టాండ్స్ ఫర్ ది టూ బేసిక్
1: ఉంటున్నాడు నీ కృష్ణుడు.
0: దేర్ ఇస్ కృష్ణ.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు ఏదో ఒక ప్రయాగకు పోవాలని ఏదో రైల్వే టికెట్ నీవు బుక్ చేసుకోవద్దు.
0: ఓ మైండ్, డోంట్ మేక్ ఎనీ రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్. They just get in through the both of the nostrils.
1: Gangajamuna nirmala pani.
0: Gangajamuna are clean water.
1: Nirmala mentvintivi.
0: They are very pure.
1: Anaga emiti? What? Swatharaitamentvintivi.
0: Purity means selfless.
1: Goppaga pravahistunnai Gangajamunalu.
0: They flow very well.
1: Kani tamaneetini tamu tragatam ledu.
0: But those rivers don't drink their water.
1: Anidanta prajalaki andistunnai.
0: They just share the water.
1: Anugrahamaina sagaramne cheripothunnai.
0: And they join with everywhere.
1: కనుకనే ఇవి నిర్మలత్వాన్ని బోధించేటువంటిదే ఈ ఈడా పింగళ నాడు.
0: Therefore, ఈడా పింగళ స్పీక్ ది లెసన్ ఆఫ్ ట్రూత్.
1: అక్కడ ఉన్నాడు భగవంతుడు.
0: There is

0: ఇది ఎంత అంతర్భావంతో ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: This composition has got lot of inner significance and makes you కనుకొని blissful.
0: భగవంతుడు గానప్రియుడు అని వర్ణిస్తూ వచ్చాడు నారద తుంబురాజులు.
1: So Narada Tumbura described God who loves music.
0: ఎంత గానం చేస్తున్నప్పటికీ భగవంతుడు అక్కడే తన్మయత్తుడై ఉంటేవాడు.
1: God really gets himself lost.
0: ఆ గానం చేసి భగవంతుని ధ్యానం చేసినప్పుడే భగవంతుడు నీలో లీనమైపోతాడు.
1: బై సింగింగ్ గాడ్స్ నేమ్ యూ కెన్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఈ కారణం చేతనే సామూహిక భజన అని పెడుతూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద కోరస్ కలెక్టివ్ సింగింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: కానీ ఈ గానంలో ఉండినటువంటి యొక్క ఆకర్షణ మరొక దీంట్లో మనకు కనిపించదు.
1: నో అదర్ స్పిరిచువల్ పాత్ హెస్ గాట్
0: చాలా మంది నిరుత్సాహపడనక్కర్లేదు.
1: మెనీ పీపుల్ నీడ్ నాట్ బి డిసప్పాయింటెడ్.
0: హృదయంలోనే నీవు గానం చేయి. పది మంది వినే కోసమని చుట్టి రాగ తాళాలు నీవు చూసుకోవద్దు.
1: సింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: ఆ గానములో భగవంతుడు ఎంతో లీనమైపోతాడు.
1: Certainly in music there's life.
0: కారణం ఏంటి? ఈ గానము నాభి నుంచి ప్రారంభమవుతుంది.
1: Because the music starts from the navel.
0: ప్రారంభమైపోయి జిహ్వ నుంచి వెలుకలు వెళ్లిపోతుంది.
1: It starts from the navel, comes out of the thigh.
0: అది ఏ నాభి, జిహ్వ, తాడము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఇదే త్రికరణ శుద్ధి.
1: Therefore the navel and the tongue and the drum beat.
0: ఈ త్రికరణ శుద్ధి చేతనే దైవం సాక్షాత్కారం అవుతుంది.
1: The purity of the Trinity will lead you to the manifestation of God.
0: ఎన్నో పద్యములు రాస్తుంటారు.
1: Many poets compose.
0: ఇంకా ఎంతయో వచనములు చేస్తుంటారు.
1: They also write.
0: కొంతమంది వెళుతుంటారు పద్యంతో, రామా నన్ను కాపాడు అని పద్యం చెప్తాడు.
1: Some compose a poem saying, Rama, you protect me.
0: కానీ పోయిటరీ లోపల రామా నన్ను కాపాడురా అంటాడు.
1: బట్ సంసే ఓ రామా ప్రొటెక్ట్.
0: ఇవి రెండు కూడాను అంత ఆకర్షణీయంగా ఉంటుండవు.
1: దే ఆర్ నాట్ దట్ అట్రాక్టివ్.
0: గానంలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు అంటే ఎంత ఆకర్షించగా.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యూ ప్రే
0: ఎంత ఆప్యాయంగా ఉంటుంటది.
1: వైల్ సింగింగ్
0: హృదయాన్నే లాగి వేస్తుంది.
1: నేచురల్లీ ఇట్ విల్ డ్రా.
0: కనుకనే గానము చేత దైవాన్ని లీనం చేసుకోవాలి.
1: సో ఇట్స్ మ్యూజిక్ దట్ విల్ గివ్ యూ ద మర్జర్ విత్ ద డివైన్.
0: గానం అనేటువంటిది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: మ్యూజిక్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు విఫలమైపోతున్నారు.
1: మెనీ ట్రై బట్
0: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ అది గానము సుఖంగా, సులభంగా, సున్నితంగా, మధురంగా, ఆనందంగా కూడాను ఆవిర్భవిస్తుంది.
1: మ్యూజిక్ ఈస్ ప్లీస్ఫుల్. ఇట్ ఇస్ ఎన్ ఈజీ పాత్ టు గాడ్.
0: అది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: గాడ్స్ గిఫ్ట్.
0: మిసెస్ సుబ్బలక్ష్మి ఉంటుండారు ఇక్కడ.
1: మిసెస్
0: ఆమె మొదల నుంచి కూడాను ఏదో వచ్చినప్పటికీ ఆ గానం లోపలే ఆమెకు హృదయం అంతా కూడా మాధుర్యంగా మారిపోయింది.
1: As she sings, her heart will be full of.
0: ఇది అందరికీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబాడీ.
0: ఇది హృదయంతో భగవత్ యొక్క అనుగ్రహంతో అందుకున్నటువంటి యొక్క ప్రసాదమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక బాహ్య రీతిలో నీవు భజన చేస్తే పది మందికి కూడా ఆనందాన్ని అందించవచ్చును. అటు లేకుండా నీకు లేనప్పుడు నీలో నీవు ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని హరింపచేస్తుంది. నీ హృదయాన్ని హరింపచేస్తుంది, హృదయాన్ని మధురంగా మారుస్తుంది.
1: యాజ్ యు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, యు కెన్ షేర్ ది జాయ్ విత్ అదర్స్. యు కెన్ సింగ్ విత్ ఇన్
0: ప్రేమ చేతనే నీవు సర్వ కర్మల్ని ఎందుకు నిమగ్నం కా.
1: You indulge in all activities with love.
0: ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రేమగానే భావించుకో.
1: You may do anything, consider as divine love.
0: ఏదో చెడ్డది నాకు లభించింది, ఇది ప్రాకృతమైనటువంటి చెడ్డ, ఇది కూడా భగవత్ యొక్క ప్రసాదమే.
1: ఇట్ మే బి బ్యాడ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: మీకు మలేరియా ఫీవర్ వచ్చింది.
1: యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా ఫీవర్.
0: కానీ మలేరియా ఫీవర్ దీనికి నివారణ చేయాలంటే క్యూరిన్ మిక్చర్ అనేటువంటిది చేదుగా ఉండేటువంటి మిక్చర్ తీసుకోవాలి.
1: ఫర్ ఎ క్యూర్ యూ హ్యావ్ టు డ్రింక్, యూ హ్యావ్ టు టేక్ దట్ మెడిసిన్.
0: చేదుగా ఉండినప్పటికీ, మధురంగా లేనప్పటికీ ఆ మిక్చర్ నీకు జ్వరాన్ని తగ్గిస్తుంది.
1: దిస్ క్వినైన్ మిక్చర్ మే బి బిట్టర్, బట్ యు హావ్ టు టేక్ ఇట్.
0: కానీ ప్రపంచంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాలు నీకు ఎదురైనప్పటికీ అవి కూడా నీకు మంచినే చేకూరుస్తాయి.
1: దేర్ మే బి కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ అవుట్ ఆఫ్
0: జాతి వజ్రమైనప్పుడు కోతలు కోసినప్పుడే దానికి విలువ వస్తుంటుంది.
1: ద డైమండ్ ఇస్ కట్ రిపీటెడ్లీ ఇట్ షైన్స్.
0: మంచి బంగారునైనను నిప్పులో వేసి కాంచి కరిగించి కొట్టి శుద్ధితో అన్ని విధాల కట్ చేసినప్పుడే సుందరమైన నగ తయారవుతుంది.
1: ఇన్ ద గోల్డ్ హ్యాస్ టు బి బర్న్ట్, ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
0: కనుక మానవునికి కలిగేటువంటి యొక్క కష్టములు, నష్టములు, దుఃఖము ఇవన్నీ కూడా మంచి కోసమనే మీరు విశ్వసించాలి.
1: దేర్ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ యువర్
0: సంభవించినా గానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అన్ని నాకు మంచి కోసమే, మంచి కోసమే అని విశ్వసించాలి. అది ఏ నిజమైనటువంటి ప్రేమ యందు ఒక విధమైనటువంటి ఏకత్వం.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. That gives you the feeling of oneness or unity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inati pradhanamaitvanti yokku idi. Dehaniki 71 kavachunu. Deham lemti దేహము పాంచభౌతికము, దేహము కూడా తప్ప చెప్పు, దేహాలది యొక్క ప్రధానం తీసుకోకూడదు. ఈ దేహము నుండి వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని మీరు ఆధారంగా తీసుకోండి.
1: Don't go by this body which is 71 today, but you think of the principle of love inherent there.
0: నా జీవితమంతా ప్రేమమయమే.
1: The life of Bhagavan
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పెట్టలేదు.
1: Bhagavan will never make anybody suffer.
0: ఎవరికి అపకారం చేయలేదు.
1: Bhagavan will never harm anybody.
0: ద్వేషించలేదు.
1: He never hated anybody.
0: అయితే ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, Bhagavan doesn't hate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నా ప్రేమనే. దీనికి ఆ ప్రేమ చెందుతుంది.
1: It is the love of Bhagavan that brings transformation.
0: ఈ దేహం ఈనాడు 71 ఈ విధంగా ఉంటున్నాదంటే దీనికి ఏది కారణమో మీరు ఎవరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: The age of this body is 71. Who can know the power behind it?
0: ఏదో కార్య నిమిత్తమే అప్పుడప్పుడు కోప్పడినట్టుగా నటిస్తాను, కానీ కోపం హృదయం నుంచి కాదు, కేవలం నాలుక నుంచి వచ్చేటువంటిది.
1: To correct you, Swami may bang, he may shout as if he is angry, but he is not.
0: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
1: Right from the nail to the hair, there's love that
0: flows. ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంతా వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
1: And this Bhagavan's love which is
0: pervading. ఒక్కదాన్ని నేను ఆశించటం లేదు.
1: Bhagavan does not want anything.
0: అది ఏ P P P ఇదే మూడు పీలు.
1: There are three P's now.
0: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పి అనుకుంటారు, అది కాదు నా పి. ఒకటి మొదటి పి ప్యూరిటీ, పవిత్రము.
1: ద ఫస్ట్ పి ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్. థర్డ్ పి పర్సివరెన్స్. ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
1: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్స్ షైనింగ్ బ్రిలియంట్.
0: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: ఎవరికి రామని పిలిచాము?
1: హూ ఆర్ ఆస్క్డ్ టు బి హియర్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్.
0: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్ మ్యాగ్నెట్.
0: దాంట్లో శక్తి ఉంటుండాలి.
1: There is power in this magnet.
0: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
1: Some don't carry with them the iron filings, therefore they are not drawn by the magnet.
0: కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది.
1: There is power in the magnet.
0: కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండాలి, అందువల్ల ఆకర్షించటం లేదు.
1: But that iron is dusted and the rusted, therefore it is not wrong.
0: Dust nu clean chese tappaga akashistha.
1: Remove the rust and the dust, it is bound to be wrong.
0: Adiye vishevasanlu, adiye rashamulu,
1: sensual pleasure,
0: adiye asuya abhavulu,
1: that is jealousy and envy.
0: Ivanni nu parishuddham chesthe ekkada undi na nenu nee vaade nee na vaade.
1: If you cleanse and purify yourself, you may be anywhere. You belong to Bhagavan.
0: ఎక్కడైనా ఉండును.
1: You may be anywhere. అడవులయందున్న, you may be in the forest.
0: ఆకాశమునున్న,
1: or in space.
0: పట్టణమునున్న,
1: city.
0: పల్లెనున్న,
1: village.
0: గుట్ట మీదనున్న,
1: మౌంటేన్.
0: దిక్కులేని వాణి సాయినోము.
1: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
0: ఎక్కడైనా ఉండు.
1: You are anywhere.
0: నీ హృదయాన్ని పవిత్రం చేస్తే.
1: But make your heart all sacred.
0: ఈ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
1: Develop the sacred
0: love. ప్రేమ చేతనే నీ జీవితం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతంలో వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
1: It is the love that redeems your life, the life and lives of your family members and the neighborhood and society.
0: By and large, హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
1: The heart should be transformed in such a way that you
0: be full of love.
1: You don't need to offer.
0: మీకు తెలుసు, ప్రశాంతిలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడా దీనిలో అలౌ చేయము.
1: ఇన్ ప్రశాంతిలో యు ఆర్ నాట్ అలౌడ్ టు ఆఫర్ ఏ ఫ్లవర్.
0: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
1: నో, నథింగ్ ఇస్ అలౌడ్ హియర్.
0: కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎంట్రీ ఫర్ లవ్.
0: ప్రేమముదిత మనసే.

0: ప్రేమ భిన్నంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి.
1: యాజ్ భగవాన్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ వీ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ మార్నింగ్ ద డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఒక శుభ సూచనలు.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్.
0: ప్రపంచమంతా కూడాను ప్రేమమయంగా మారాలి.
1: ద హోల్ వరల్డ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ దుఃఖములు, ఈ యొక్క ద్వేషములు, ఈ అసూయలు, ఏ యొక్క భావములు కూడాను లేకుండా ఉంటుంటాయి.
1: దెన్ దేర్ విల్ బి నో జెలసీ, ఎన్వీ ఆర్ ప్రైడ్.
0: ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు.
1: టుడే జెలసీ ఈజ్ ఏ డిసీజ్ అమాంగ్ పీపుల్.
0: ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ.
1: A family is jealous of another
0: family. ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ.
1: A person is envious
0: of another. చూస్తే మరొక గ్రామానికి అసూయ.
1: A village is jealous of another.
0: ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ.
1: A country is jealous of another country.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది.
1: So jealousy is widely spreading.
0: కనుక ఈ అసూయను మొట్టమొదట నిర్మూలన చేయాలి.
1: Therefore first kill this jealousy.
0: ఈ ద్వేషాన్ని నిర్మూలన చేయాలి.
1: Kill this hatred.
0: ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలన చేయాలి.
1: Kill this anger.
0: ఈ మూడింటికి నిర్మూలన ఏమిటి?
1: How to kill
0: ప్రేమని.
1: It's love that we help you to kill.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు.
1: There's no other powerful medicine beyond this love.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి.
1: Talk to people smiling.
0: నీ ద్వేషి వచ్చినప్పటికీ హౌ ఆర్ యూ సార్ అని పలకరించండి.
1: Even if your enemy comes to you, say how are you sir.
0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: Say good morning sir.
0: ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మారిపోతుంది.
1: When you say so, their heart will change.
0: ద్వేషం చూస్తే చీ అని తిప్పుకుంటే వాడు కూడా చీ అని పోతాడు.
1: When you turn your face to the
0: man,
1: as is the feeling, so would be the response.
0: అదే తుకారాం చెప్పాడు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఖాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయానికి హృదయం సాక్షి, అందరినీ మనం ప్రేమతో పలకరించాలి.
1: Therefore, heart is the witness. Talk to everyone with all the love.
0: కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి.
1: From this day to the extent possible,
0: ద్వేషాన్ని నిర్మూలన చేయండి.
1: Kill this hatred.
0: అసూయను నిర్మూలన చేయండి.
1: Kill this envy.
0: క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి.
1: Don't allow the anger to be anywhere near.
0: ఎంత దూరంగా ఉంటే అంత నీవు ఆనందాన్ని అనుభవిస్తావు.
1: The more it is far off, you will be more happy.
0: Very, very, very, very happy. చాలా మంది స్వామిని, స్వామి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు.
1: Foreigners said, Swami, happy birthday.
0: I am always happy.
1: Bhagavan is always happy.
0: Kani happy meedo leru, meere happy annaru.
1: Since you don't have happiness, Bhagavan blesses you so that you would be happy.
0: Naaku happy birthday cheppanakkarledu.
1: You don't need to wish Bhagavan happy birthday.
0: Okka second nenu happy gaane untanu.
1: Bhagavan is happy every second.
0: Meeru samvatsaranu kothu happy birthday antaru.
1: You say once and
0: he happy kosam nenu samvatsaram varaku kaachukonu.
1: Bhagavan does not need to wait for one full year so as to be greeted.
0: Chana chanam kuda nu happy ne untuntaru.
1: Every moment he is happy.
0: Meeru kuda nu chana chanam kuda nu happy ga untundi, healthy ga untundi. Ee prema anetundi yokka vara prasadanni prapanchaniki panchi mee jeevithanni saarthakam chesukondi.
1: Bhagavan blesses you so that you'll be happy every minute of your life by sharing the love with everyone.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 71st birthday celebrations in the Cycle Month Hall at Prashanthi Nilayam on the 23rd of November 1996. Bhagwan Baba said that every cell in the human body is filled with love. It is this microcosmic love that fills the entire cosmos. We need not go in search of love elsewhere. It is all within us. Such love is God. But how can we manifest that love that is within us? We have to engage our hands in clapping as we chant the names of Rama, Krishna and others. Recite the names of the Lord with our mouth. If we really desire to experience God, we must remember the name of the Lord always, like Prahlada who always chanted, Om Namo Narayana. Sing the praises of the Lord like Radha and Meera. Worship the Lord like Jayadeva, Gauranga and Tukaram. Shed tears in devotion before the figure of the Lord like Ramakrishna Paramahamsa. Then we will experience the Lord. Thank you and Sai Ram.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami encourages the Bal Vikas teachers in their role to approach parents and request them to send their children to Bal Vikas. This will help students to understand the ideals which are the backbone of Indian culture. This divine droplet is taken from the discourse delivered on 22nd
2: November 1975. నేటి నుంచి అయినా ఈ యొక్క విద్యార్థులకు పవిత్రమైనటువంటి హృదయంతో కొంతవరకును భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి ఆశయాలను ఆదర్శాలను కొంతవరకును నియమించి స్థాపింపజేసేటువంటి విద్యార్థులుగా తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
3: Vidyartha Swarupas, teachers, you must firmly implant in your mind and understand the cultural background of this country and undertake this sacred task of telling our students these ideals and these ideas which form the backbone of our culture and make them, turn them out into ideal students.
2: కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను ఇలాంటి బాల వికాసంలో ప్రవేశింపజేయడానికి కూడాను కొంత మనస్కరించటం లేదు.
3: In some places, parents of some children are not coming forward readily to enlist their children in such a Bal Vikas class.
2: అలాంటి తల్లిదండ్రులు కూడాను మీరు సరైన సత్యాన్ని వారికి చెప్పి ఆ పిల్లల్ని ఈ యొక్క గుంపులో చేర్చుకునేదానికి తగినటువంటి ప్రయత్నం కూడాను చేయాలి.
3: You should also make an attempt to meet such parents and explain to them the true situation and win them over and make them enlist their children in the Bal Vikas class.
2: Nijamuga 80% talidandrulanta kudanu maa pillavadu pedda degree teeskovali, America ku povali, aneka degrees teeskon raavali, pedda udyogam cheyali aneetundi lakshyamunandu maatrame vaaru pungipothunnaru kaani aa pillalu ee rakamainatundi margamlo praveshinchi elanti durgamlo praveshinchi vaari jeevitamni elanti apavitramainatundi margamlo రూపొందింపజేసుకుంటారనేటువంటి సత్యాన్ని మాత్రం గుర్తించడం లేదు.
3: Truly, 80% of the parents, they are only thinking that their children should have higher education, should acquire degrees, should go to a foreign country, should go to America, but they are not considering in what manner their cultural background will be destroyed, in what manner they will acquire bad habits. This they are not giving any attention to.
2: రాత్రంతా సినిమాల చుట్టూ తిరుగుతూ కార్స్ అంతా ఆడుతూ ఇంటికి అనేక రకములుగా ఆలస్యంగా వచ్చినప్పటికీ తల్లిదండ్రులు వారిని పలకరించడం లేదు. ఏదైనా సత్యసాయి బాల వికాస్కు వెళ్ళో, లేక సత్యసాయి సమ్మేళనకు వెళ్ళో, లేక సత్యసాయి సమావేశములకు వెళ్ళో, లేక ఆధ్యాత్మిక సమావేశములకు వెళ్ళో వచ్చినప్పుడు తల్లిదండ్రులు వారిని అనేక రకములుగా శిక్షిస్తున్నారు.
3: Even when the children are out the whole night, loitering around the cinemas, playing cards and coming late, the parents are not asking them, where have you gone? What have you done? But if they come late, after attending a Bal Vikas class or after attending a spiritual tuition, then they ask them, why have you come late?
2: కనుక ఇలాంటి యొక్క తల్లిదండ్రులు కూడాను పిల్లల్ని చాలా వరకు కూడాను పాడు చేయడానికి కొనుక్కుంటున్నారు.
3: Here, it is such parents who are really ruining the children and their future.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

పై మనకింత తమకంబు తగదంచు చలి ఎండ వానల సైచు తరులు గిరులు. రేపు మాపటి కంచు వాపోవలదంచు, రేపు మా

జగల్పు తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి తనువు నిత్యముగాదు సంసారమది భ్రాంతి అని

పట్టి అలర్హమంచు ఏడ్చు ప్రకృతి జనని బాష్పవృష్టంబు జల్పు ఏడ్చు ప్రకృతి జనని.

0: చేయక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్రంబు చాటుతరులు. ప్రేమస్వరూపులారా, విత్తం నీరు పోసి పెంచినటువంటి వ్యక్తి నేను, హింసించినటువంటి వ్యక్తి నేను, చల్లని ఛాయను తీయని ఫలమును అందించి వృక్షములు సమత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
1: డియర్ డివోటీస్, ది ట్రీస్ గివ్ షెల్టర్ అండ్ గివ్ ది జాయ్ వెదర్ దే హావ్ గివెన్ వాటర్ అండ్ బ్రాట్ దెమ్ అప్ ఆర్ వెదర్ దే హావ్ కట్ దెమ్ ఆర్ దే హావ్ గివెన్ ట్రబుల్ టు దెమ్.
0: ఇట్టి ప్రబోధలు మానవత్వములకు అనాది కాలం నుంచి జరుపుతూ ఉండినప్పటికీ మానవుడు ఇంకనూ కన్ను తెరవలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ సచ్ గ్రేట్ లెసన్స్ హావ్ బీన్ టాట్ టు ద మ్యాన్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, మ్యాన్ ఈజ్ నాట్ రియలీ లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ నేచర్.
0: స్వజాతి విజాతి సమత భేదములను కూడాను త్యజించి సమత్వంగా మానవత్వాన్ని వహించి దివ్యత్వమును ప్రబోధించేటువంటి ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని వ్యక్తులు అర్థం చేసుకోవటం లేదు.
1: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆఫ్ ఈక్వాలిటీ టాట్ బై నేచర్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ సచ్ అదర్ నారో మైండెడ్నెస్.
0: వృక్షములే ఇంతటి పాఠము నేర్పుతూ ఉండగా మానవత్వాన్ని ఎందుకు తాను గుర్తించుకోలేకపోతున్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని ఈనాడు యోచించాలి.
1: టుడే వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యాజ్ టు వై మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెన్ నేచర్ ట్రీస్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ గివింగ్ సచ్ వాల్యుబుల్ లెసన్స్ టు మ్యాన్.
0: ప్రతి మానవునకు వృక్షములే ప్రధాన గురువు.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ ట్రీ ఈజ్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్.
0: తనువుపై మనకింత తమకంబు తగదంచు, తనువుపై మనకింత తమకంబు తగదంచు, చలి ఎండ వానల సైచుగిరులు.
1: ది మౌంటన్స్
0: దేహము యొక్క తత్వాన్ని మానవుడు అనేక అభిమాన మమకారములు చే పెంచుకొని దానికి బద్ధుడై దాసుడై కేవలము తన దివ్యత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద బాడీ, బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ద బాడీ, మ్యాన్ ఈజ్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ హీ రియలీ ఈజ్.
0: ఈ అభిమాన మమకారముల చేతనే మానవుడు ఈ తుచ్చమైన శరీరమును అనేక విధములుగా ఆధారం చేసుకుని దివ్యత్వమైనటువంటి ఆధేయమైనటువంటి యొక్క ప్రకృతిని కూడాను విస్మరించి తాను స్వార్థమునందు మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ గెటింగ్ ఇమ్మర్స్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ, దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లెసన్ ఈవెన్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హిజ్ ఓన్ రియల్ డివినిటీ.
0: సుఖ దుఃఖముల సమానత్వాన్ని వహించి దివ్యత్వాన్ని లక్ష్యంలో దించుకుని పవిత్రమైన జీవితం గడపమని పర్వతములు కూడాను బోధిస్తూ ఉన్నాయి.
1: ది మౌంటన్స్ ఆర్ టీచింగ్ ఎ లెసన్ టు ద మ్యాన్ దట్ మ్యాన్ షుడ్ ట్రీట్ ఎవ్రీథింగ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్, యాక్సెప్ట్ సారో అండ్ జాయ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఎంజాయ్ ద రియల్ డివినిటీ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: చలియే అని పర్వతములు ఏ రగ్గులను ధరించటం లేదు.
1: Mountains are not covering themselves with any
0: ఎండలు అధికముగా ఉన్నవే అని ఏ హిల్ స్టేషన్ కు వెళ్లటం లేదు.
1: దే ఆర్ నాట్
0: ఎయిర్ కండిషన్ లో వేసుకోవటం లేదు.
1: వెన్ దే ఆర్ ఫేస్డ్ విత్ సివియర్ హీట్ దే ఆర్ నాట్ రిసార్టింగ్ టు ఎనీ అదర్ హిల్ స్టేషన్ టు గెట్ ఎ కంఫర్టబుల్ కూల్.
0: ఏ విధంగా భరించాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత తానే గొడుగులు పట్టడం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైంగ్ టు హోల్డ్ ఎనీ అంబ్రెలా టు దెమ్ to save themselves from rain.
0: Kevalamu ee chali enda valalu dehamunaku maatrame kaani aatmaku sambandhinchinavu kaadaneetundi satyanni gurtinchukuneetundi parvatamulu మానవులకు అనేక విధములుగా ప్రబోధన సలుపుతూ వచ్చాయి. ఇది రెండవ గురువు.
1: మౌంటైన్స్ ఆర్ ద సెకండ్ టీచర్ యాజ్ దే ఆర్ టీచింగ్ ఎ లెసన్ దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్, మ్యాన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్.
0: రేపు మాపటి కంచు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరుపు. పక్షులు అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ప్రదేశమునకు వెళ్లి తన పొట్టలు నింపుకొని ఆనందముగా సుఖముగా శాంతిగా జీవితం గడుపుతున్నవి కాని రేపు మాపు అనేటువంటి యొక్క ఈ 5 ఇయర్స్ ప్లాన్ వేసుకుని ఈ తిండి తీర్థాటం నిమిత్తమై తాను అనేక విధమైన శ్రమలకు ఏమాత్రం పాటు పట్టడం లేదు.
1: బర్డ్స్ ఆర్ ద థర్డ్ టీచర్ విచ్ టీచ్ ది లెసన్ యాజ్ ది ప్రాక్టీస్ ఇట్ దే గో టు ఎ ప్లేస్ వెన్ ఎవర్ దే ఫీల్ హంగ్రీ గెట్ దర్ ఫుడ్. దే డు నాట్ బిలీవ్ ఇన్ స్టోరింగ్ ఫార్ ద ఇయర్స్ అండ్ ద ఇయర్స్ టు కమ్.
0: మానవ జీవితము రేపు మాపు అని చెప్పుకుంటూ ఏమాత్రం కూడా ఆధారము లేవు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ పాయింట్ టు సే దట్ హి హస్ టు ప్లాన్ ఫర్ టుమారో ఆన్ ద డే ఆఫ్టర్.
0: రేపు మాపని నీవి రీతి గడిపిన రేపేమి కానున్నదు. రేపు రేపు రేపు రేపటి వరకు మనం నిలిచేటువంటి సత్యం ఏమిటి?
1: వేర్ ఇస్ ది గ్యారంటీ that would be living for one more day tomorrow? You have such kind of
0: ee vidhamainaatu neeti pudugavanti ee jeevithamunku repu maapu ani aneka vidhamuluga kudanu mana praakulaadi ee jeevithamunu kaalamunu vyaktham gaavinchukuntunnam.
1: Human life which will be compared to a water bubble, where is the guarantee that you would have it tomorrow on the day after? Why should you suffer from anxiety for tomorrow on the day after?
0: ఇది మానవత్వమునకు తగినటువంటి ఒక దివ్యత్వం కానేదని పక్షులు కూడాను అనేక విధములుగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: The birds are teaching a lesson to man that this is not proper for man to worry himself and feel anxious about tomorrow on the day after.
0: తను నిత్యము కాదు సంసారమది భ్రాంతి అని దేహమును వీడి చనిడువారు. మన కంటెదుట ఎంతమంది మరణిస్తున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఎంతమంది మనం వదిలి వెళుతున్నారు, ఇవి మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ది ఫ్యాక్ట్ దాట్ వెన్ వీఆర్ సీయింగ్ ఆల్సో దాట్ సో మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. ఆర్ వీ లెర్నింగ్ ఎనీ లెసన్ ఫ్రమ్ దెమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఫ్యాక్ట్?
0: ఎన్ని చూచినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇంకనూ మానవుడు ఈ శరీర భ్రాంతిని వదులుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ గివింగ్ అప్ హిస్ డెల్యూషన్ అండ్ హిస్ డెల్యూటెడ్ ఐడియాస్ అబౌట్ ద ఫిజికల్ బాడీ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ లెసన్స్ బీయింగ్ టాట్ బై ది నేచర్ అండ్ బై సో మెనీ గురుస్.
0: కనుకనే దేహతత్వాన్ని క్రమక్రమేణ కొంత బాధ్యతను తప్పించుకోవటం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దేర్ ఫోర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిజికల్ డెల్యూజన్స్.
0: నాది నేనను భ్రాంతి అనర్హమంచు. ఏది మన ఇల్లు, ఏది మన భూమి, ఏది మన వస్తువు, ఏది మన యొక్క తత్వం, దీనిని మనం విచారించుకోకుండా కేవలము అన్ని నాది నేను అని స్వార్థ స్వప్రయోజనముల నిమిత్తమై మనం కాలములో అనేక విధములుగా కూడాను కాయాన్ని విస్మరింపచేస్తున్నాం.
1: We are wasting a lot of our time not realizing that nothing really belongs to us. Everything is not possessed or not belonging to us. This particular fact must be realized by us when we are living a life.
0: Prakruti yokka tattvame manaku chakkaga prabodhisthu vastunnadi.
1: Nature is teaching all these aspects in an excellent way.
0: Garchina vasanta kalamu tirigi vastunnavi.
1: The spring which has gone by is coming again.
0: Aneka rutuvulu kodanu tirigi labhistu unnai.
1: The seasons are repeating themselves again.
0: Chirinchina chandrudu kodanu prakashistunnadu.
1: The waning moon again waxes.
0: Kani nadi jalamu naruni yavaramu venukoku raadu ani jagatye manaku prabodhisthu unnadu.
1: The world is teaching the river water and the youth which has gone by will never come back to again.
0: గురువు గురువు గురువు. ఎవరు మనకు నిజమైన గురువు?
1: When you say master and master, who is the real master?
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్ ప్రపోదనలు గావించేటువంటి యొక్క దివ్యమైనటువంటి ప్రకృతి మనకు నిజమైన గురువు కాదా?
1: He is not nature a true guru and a true master as it is teaching all these subtle and very important lessons to us.
0: ఈ విశ్వమే మనకు గురువు.
1: This world itself is our guru, master.
0: విశ్వమే కార్యము.
1: The world itself is
0: విశ్వమే కారణము.
1: And God is the cause.
0: కార్యకారణ సంబంధ స్వరూపమైనటువంటిది ఈ విశ్వము.
1: This world is based upon the relationship between cause and effect.
0: హరిమయము విశ్వమంతయు.
1: The entire world is
0: హరి విశ్వమయుండు.
1: And in Hari you can find the world also.
0: సంశయము పనిలేదు.
1: Do not entertain
0: హరిమయము కాని వస్తువు పరమాణువు లేని వీలను పరికించినచు.
1: If only you examine, there is not even an atom in which you don't find Hari.
0: ప్రపంచమంత ఇప్పుడు భగవంతుని యొక్క లీలా మానస విశేషమే.
1: The entire world is a play of the Lord.
0: కనుకని ఈశావాస్యమిదం జగత్, అంత ఇప్పుడు భగవస్వరూపమే. ఈ జగత్తు భగవంతుడు నివసించడానికి తగినటువంటి యొక్క వసతి గృహం.
1: This world is the home of the Lord. Everywhere you can find him.
0: కనుక ఇది ఆదిలేని అనంతము.
1: This is infinity which does not have a
0: అన్నిటికీ ఇదే ఆది.
1: This is the beginning of all the things.
0: పెరిగినంత వరకు పెరిగి, వికసించినంత వరకు నువ్వు వికసించి,
1: ఇట్ గ్రోస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాంట్స్, బ్లాజమ్స్ వెన్ ఇట్ వాంట్స్,
0: తాను పరిపూర్ణ ప్రకాశము నొందుచున్నది.
1: అండ్ ఇట్ గెట్స్ ఫుల్ఫిల్మెంట్ వెన్ ఇట్ వాంట్స్.
0: కనుక కనులకు కనిపించి, చెవులకు వినిపించి, తనువును కలిగించి, మనసును మరిపించి, మనువతను వికసింపజేసేటువంటిది ఈ జగత్.
1: దిస్ వరల్డ్ కెన్ బి సీన్ బై ది ఐస్, ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ది మైండ్, ఇట్ కెన్ బి ఎంజాయ్డ్ బై ది హార్ట్. సచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇట్టి పవిత్రమైన జగత్తుకు త్రిగుణములే ఆధారములు.
1: దిస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎ వరల్డ్.
0: త్రిగుణముల యొక్క వికారమే.
1: ఇట్ ఈస్ ది మోడ్యులేషన్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క సృష్టి స్థితి లయములకు మూల కారణము.
1: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్త్, ది సస్టెనెన్స్.
0: గుణములే ప్రకృతికి ప్రాణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్స్ ఫార్
0: గుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ యొక్క ప్రపంచము.
1: ది వరల్డ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ కాంగ్లోమరేషన్ అండ్ ది వర్కింగ్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: కనుకనే త్రిగుణముల యొక్క తత్వమే త్రిమూర్తి స్వరూపము.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ లార్డ్స్.
0: ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావముతో, విశేష వికారములతో, ఆహ్లాద ఉల్లాసములతో ఈ జగత్తును, లోకాలను పాలిస్తూ ఉంటున్నది.
1: ది ఓవర్ లార్డ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్, గివింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఏతావాత ప్రకృతి యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపమే.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
0: ఇట్టి భగవత్స్వరూపమైనటువంటి యొక్క ప్రకృతిని మనం విస్మరించి ఏదో చిల్లర అల్లర గురువుల నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: గివింగ్ అప్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ నేచర్, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ స్మాల్ టీచర్స్ అండ్ మాస్టర్స్.
0: దీనిని పురస్కరించుకునియే

0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅನ್ನಾರು. ಯಾವ ಈ ಗುರು?
1: ಹೂ ಇಸ್ ದಿಸ್ ಗುರು? ಹಿ ಈಸ್ ಡಿಸ್ಕ್ರೈಬ್ಡ್ ಆಸ್ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು ಅಂಡ್ ಮಹೇಶ್ವರ.
0: ಗುರು ಬ್ರಹ್ಮ, ಈ ಬ್ರಹ್ಮ ಯಾವರು?
1: ವೆನ್ ಯು ಸೇ ಗುರು ಇಸ್ ಬ್ರಹ್ಮ, ಹೂ ಇಸ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮ?
0: ಈ ಸೃಷ್ಟಿ ಅಂತ ಇಟ್ಕೊಂಡು ಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಮೇ.
1: ದಿಸ್ ನೇಚರ್ ಇಟ್ಸೆಲ್ಫ್ ಇಸ್ ದಿ ವೆರಿ ಫಾರ್ಮ್ ಆಫ್ ಬ್ರಹ್ಮ.
0: ಈ ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣ ಕೂಡ ಪರಬ್ರಹ್ಮನೇ.
1: ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿಸ್ ನೇಚರ್ ಅಂಡ್ ಕ್ರಿಯೇಷನ್ ಆಲ್ಸೋ ಇಸ್ ಬ್ರಹ್ಮ.
0: కనుకనే సృష్టి స్థితి లేమను కూడాను ఆధారుడైనటువంటి ఆకారుడైనటువంటి యొక్క దివ్యత్వమే పరబ్రహ్మ.
1: పరబ్రహ్మ ఈజ్ ది వెరీ బేసిస్, ద ప్రైమరీ కాజ్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఎంటైర్
0: స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రభుత్వ తత్వమునకు ఈ యొక్క పేరు బ్రహ్మ అని పేరు.
1: బ్రహ్మ ఇస్ ద నేమ్ గివన్ ఫార్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవృత్తి యాక్షన్.
0: ఇతను అనంతుడు,
1: హీఈస్ ఇన్ఫినిట్.
0: ఇదే పురుష సూక్తమును అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. అత్యుత్తిష్ట దశాంగుళం అన్నారు. భగవంతుని ఎంత చూచినప్పటికీ ఇంకా 10 inches ఎక్కువగానే కనిపిస్తుంటాడట.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ బీయింగ్ నాట్ మెజర్డ్ బై ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ హీఈస్ 10 inches మోర్ దాన్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ఏమని
0: చెప్తుంది?
1: What does Shruti say?
0: Satya Jnanam Anantam Brahma antundari.
1: Shruti says truth, wisdom and infinity is Brahma.
0: Satyam Paramatma Swarupamu.
1: Truth is the very form of Brahma.
0: Prema Paramatma Swarupamu.
1: Love is the form of Paramatma.
0: Shanti Paramatma Swarupamu.
1: Peace also is the form of Paramatma.
0: Ee Satya, Prema, Shanti Swarupamainati Manavudukudunu Paramatma Swarupame.
1: Man who is the very embodiment of truth, love and peace is himself God and Supreme Lord.
0: Kanukane Guru Brahma ante Brahma Bhagavat swaroopam anetunte vaadu kaadu, prakruti swaroopude Brahma.
1: When we say Guru Brahma, it is Brahma is in the form of prakruti, nature.
0: Anaga prakrutiye manaku prathama guru.
1: Therefore our first teacher is nature.
0: గురు విష్ణు. ఈ విష్ణు ఎవరు? వ్యాపక శక్తి కలిగినటువంటి వాడవే విష్ణు.
1: హూ ఇస్ దిస్ విష్ణు? ది ఆల్ పర్వేసివ్ వన్. దట్ పర్టికులర్
0: ఈ వ్యాపకత్వం చేత, అనేక అంగముల చేత ఈ యొక్క ప్రకృతి లోపల ప్రవేశించినటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఇస్ వన్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ హాస్ పర్వేడెడ్ ది నేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ నేచర్.
0: దీనినే తైత్తిరి ఉపనిషత్తు నందు కూడాను ప్రకృతికి పోల్చుకుంటూ వచ్చారు.
1: ఈవెన్ ఇన్ తైత్రే ఉపనిషత్ దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు నేచర్.
0: బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా ఉండేటువంటి వాడు ఈ యొక్క విష్ణు స్వరూపుడు అని.
1: ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ విష్ణు ఈజ్ వన్ హూ పర్వేడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ.
0: కనుక ఇది కూడాను ప్రకృతి స్వరూపమే.
1: Again, this also is the
0: sarvatra vyapinchinatvanti vaadu Vishnu swaroopudu.
1: Vishnu is all pervasive.
0: Ikkada Brahmaku Vishnuku bhedam ledu.
1: There is no difference between Brahma and Vishnu in this respect.
0: Kevalamu naamamu maatrame maaruga untunnavi kaani swaroopa swabhavam rendu okkati.
1: The form and nature are the same, but there is only a difference in the name.
0: గురుదేవో మహేశ్వర. ఈశ్వరుడెవరు?
1: హూ ఇస్ దిస్ సుప్రీం ఈశ్వర?
0: అతను కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
1: హీఈస్ ఆల్సో వన్ హూ కమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్
0: ఈశావాస్యం జగత్. జగత్తంతా నివసించినటువంటి వాడు ఈశ్వరుడే.
1: ఈశ్వర ఈజ్ వన్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ నేచర్.
0: ఇతని యొక్క ఐశ్వర్యములే పంచభూతములు.
1: ది 5 elements ఆర్ హిజ్ వెల్త్.
0: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ప్రకృతి, ఈ పంచభూత స్వరూపుడే ఈశ్వరుడు. ఇదే సకలైశ్వర్య స్వరూపుడు.
1: వెన్ యూ సే ఈశ్వర ఈజ్ హ్యావింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్ ఇట్ రెఫర్స్ టు ది 5 elements ఆఫ్ స్కై, విండ్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్.
0: కనుక ఏ ప్రదేశంలో వెళ్లినప్పటికీ ఈ పంచభూతములను విసర్జించి మనం ప్రాణములు పుంజుకోలేము.
1: టు విచ్ ఎవర్ ప్లేస్ యు గో యు కెనాట్ లివ్ వితౌట్ దీస్ 5 elements.
0: కనుక ఏతావాత ప్రకృతి స్వరూపుడే ఈశ్వరుడు.
1: The sum and substance of this is that Ishvara is verily the nature.
0: Kanuka Satra Rajo Tamo Gunamutu Kudina 20 yokka Brahma Vishnu Maheshwaru Prakruti yokka Akara Swarupule.
1: Brahma, Vishnu, Maheshwara, who are associated with the three qualities of Sattva, Raja and Tamo, are verily nature itself.
0: Itti manavunaku udattata, udarata, pradharamaitutyukka, jiva nalamudu.
1: For men who are basically God Himself, should have these two qualities, udattata and udarata.
0: Satyam vada, dharmam chara. అనేటువంటి ప్రధాన శాసనములు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రాణ సమానములు.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ కన్సిడర్ స్పీకింగ్ ట్రూత్ అండ్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
0: మానవుడు అనగా కేవలము శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వరూపుడు కాదు.
1: మ్యాన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ టోటాలిటీ ఆఫ్ మియర్ ఫిజికల్ బాడీ, ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అన్నింటికి సాక్షిభూతుడైనటువంటి చిదానంద స్వరూపుడే మానవుడు.
1: హీఈస్ ఎసెన్షియలీ ఎ విట్నెస్ ఫార్ ఆల్ ద థింగ్స్.
0: అతని సత్ చిత్ ఆనందుడు.
1: హీఈస్ వెరీ నేచర్ ఈస్ సత్ చిత్ ఆనంద.
0: ప్రతి మానవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే.
1: ఎవరీ మ్యాన్ ఈస్ ఎసెన్షియలీ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ కాన్షియస్.
0: సచ్చిదానంద తత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: దెన్ వై హాస్ హి నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ సచ్చిదానంద?
0: ఈ శరీరం పైనటువంటి మమకారం చేతను, అభిమానం చేతను మానవుడు తన మనస్సును బహిర్ముఖంగా మార్చుకుంటూ అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ అండ్ డెల్యూజన్ విచ్ మ్యాన్ హ్యాస్ అన్ హిజ్ ఫిజికల్ బాడీ, హీఈస్ టర్నింగ్ హిజ్ మైండ్ అవుట్వర్డ్స్ అండ్ దేర్ ఫోర్ హీఈస్ డెల్యూటెడ్.
0: తద్వారా ఈ యొక్క ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతూ వచ్చాడు.
1: స్వేర్డ్ బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ అవుట్వర్డ్ గోయింగ్ మైండ్ హీఈస్ ఫర్గెటింగ్.
0: ఈనాటి మానవుడందరూ కూడాను కేవలము ప్రాకృతమైన యొక్క ప్రభావానికి మాత్రమే లొంగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని ఏమాత్రము గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ నేచర్ బట్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ హిజ్ రియల్ నేచర్ హిమ్సెల్ఫ్.
0: ఇట్టి మానవత్వం ఈనాడు అద్వైతము అనగా రెండు కానటువంటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: టుడే మ్యాన్ హ్యాస్ టు ఎంజాయ్ హిజ్ రియల్ నేచర్ విచ్ ఈస్ అద్వైత ఇట్సెల్ఫ్,
0: అనగా సమన్వయము అంటాం మనం.
1: సమన్వయ విచ్ మీన్స్
0: ఈ సమన్వయం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సమన్వయం?
0: ఒకరితో ఒకరు కూడటం అని కానీ, ఒకరితో ఒకరు చేరటం కానీ ఇది సమన్వయమని భావిస్తున్నాము. ఇది నిజమైన సమన్వయం కాదు.
1: కమింగ్ టుగెదర్ ఆర్ జస్ట్ గెటింగ్ సెపరేటెడ్ దిస్ ఇస్
0: సమరసం కూడాను కాదు.
1: దిస్ ఇస్ నాట్ సమన్వయ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సమన్వయం.
1: సీయింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దాట్ ఈస్ రియల్ సమన్వయ రికన్సిలియేషన్.
0: అనేకత్వంలో మనము ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇక్కడే భావాద్వైతము, క్రియాద్వైతము, పదార్థాద్వైతము ఈ మూడింటి యొక్క అద్వైతాన్ని మనం గుర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేది మనకు అర్థమవుతూ వస్తుంది.
1: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ అద్వైత, భావాద్వైత, క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత.
0: భావాద్వైతము,
1: ఫస్ట్ వన్ ఇస్ భావాద్వైత.
0: ఇది ఒక వస్త్రము.
1: హియర్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రము దారం లేక వస్త్రం కాలేదు.
1: Without threads, it is not possible to have this cloth.
0: Prati leka daram kaledu.
1: It is not possible to have threads without cotton.
0: Prati daramu vastramu moodu okkate.
1: Therefore, cotton, threads and cloth are essentially same.
0: Kanukane deeniki prati aneetvantidi upadhana karanam.
1: For this, this cotton may be considered as a upadhana.
0: Maggamu neseyatunte vaadu kevalam nimitta karanam.
1: The weaver and also the weaving, that process may be considered as the upadhana.
0: Idi oka endi tumbler.
1: Here is a silver tumbler.
0: Aithe deeniki upadhana karanam vendi.
1: For this the upadhana karana is silver.
0: Deenini erpachinatunte vaadu kamsali deeniki nimitta karanam.
1: The silversmith, he may be described as nimitta karana.
0: Aithe ఉపాధార కారణం లేక నిమిత్త కారణం ఏమాత్రం కూడా దీనికి సరైనటువంటి యొక్క రూపంలో చేర్చుకోలేదు.
1: యూ కెనాట్ గెట్ ఎ టమ్లా without having upadhana karana, only with nimitta karana.
0: Kanukane bhavadvaitam anaga anninti yendukundinatundi ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: Bhavadvaita refers to recognizing the basic unity which exists in all the things that you see.
0: Satti, dharamu, vastramu, moodu, okkate, ide bhavadvaita.
1: Bhavadvaita means recognizing cotton, threads, cloth as one and the same.
0: Inka kriyadvaita anaga emiti?
1: What do you mean by kriyadvaita?
0: Manam enni rakamulaina karmalu acharinchinappatikini,
1: what are types of actions we undertake?
0: Nenu chestunnanu, nenu anubhavinchanu, నేను సాధించాను అనేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వం చేతనే మానవుడు భిన్నత్వాన్ని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ రియాలిటీ బికాస్ హీ థింక్ దట్ హీ ఈజ్ ద డూయర్, హీ ఈజ్ ద ఎంజాయర్ అండ్ హీ హాస్ అచీవ్డ్.
0: ఏ కార్యములు చేసినప్పటికీ, ఏమి సాధించినప్పటికీ, ఎన్ని అనుభవించినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు భగవత్ ప్రీత్యార్థం అంటే అదే కర్మోద్దేశం.
1: ఇఫ్ యూ కెన్ ఆఫర్ whatever you do, whatever you see, whatever you achieve as an offering to the Lord, that becomes kriyadvaita.
0: Kanukane bhavamunu bhagavantuni pai nunchi karmalu enni acharinchinappatikini idi advaita roopakamane dogocharistundi.
1: If your feeling is fixed on God, whatever work you do, then it becomes advaita, kriyadvaita.
0: Inka padarthadvaitamu.
1: The next third one is పదార్థాద్వైతం.
0: ఈ పదార్థాద్వైతం అనేటువంటిది ఈనాడు మానవునికి చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ పర్టికులర్ అద్వైత పదార్థద్వైత ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ టుడే.
0: వ్యక్తి కూడాను ప్రతి ప్రాణి కూడాను పంచభూతములతో కూడినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఎవరీ పర్సన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను
0: శబ్దము ఆకాశ స్వరూపము.
1: సౌండ్ ఈజ్
0: గాలి మన ఉచ్ఛ్వాస నిశ్వాసము.
1: The wind is our inhaling and exhaling.
0: మన యొక్క టెంపరేచర్.
1: అండ్ ఫైర్ ఇట్ గివ్స్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ.
0: మన చెమటలు, మన యొక్క మూత్రము ఇవన్నీ కూడా జలస్వరూపము.
1: వాటర్ బికమ్స్ స్వెట్ అండ్ వేరియస్ అదర్ టైప్స్ ఆఫ్.
0: మన దేహం అంతా కూడా మృణ్మయ స్వరూపమే.
1: అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్
0: పంచభూతముల పరమాత్మ స్వరూపం కదా.
1: ఆర్ నాట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్
0: మానవుడు కూడాను ఈ పంచభూతములతో కూడినటువంటి వాడే కనుక అందరు కూడాను ఒక్కటే. ఇది అద్వైతం.
1: యాజ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్, వీ షుడ్ సే ఎవ్రీ మ్యాన్ ఈజ్
0: ఈ దేహమునందు ఏది ఉన్నదో మీ దేహమునందు కూడాను అదే ఉన్నది.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: మీ దేహమునందు ఏది ఉన్నదో ఈ దేహమునందు కూడాను అదే ఉంటుంది.
1: వాట్ ఎవర్ ఈజ్ ఫౌండ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ మై బాడీ.
0: ఉపనామములు వేరు కానీ పదార్థములు ఒక్కటే.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ బేసిక్ మెటీరియల్ ఇస్ ది సేమ్.
0: కనుక ఇట్టి పదార్థాద్వైతాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు ఏకోవసి సర్వభూతాంతరాత్మ, అందరి యందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దిస్ పదార్థద్వైత, వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
0: కనుక జగత్ అంతైకుండు కేవలం అద్వైతమయమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ బేసికలీ ఫుల్ ఆఫ్
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్ ఎంటిటీ అట్ ఆల్, దేర్ ఇస్ ఓన్లీ బ్రహ్మ.
0: అట్టి తత్వాన్ని మనం పొందవలనన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ దట్ స్టేట్,
0: మన ప్రాచీన ఋషుల యొక్క ప్రబోధనను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టీచింగ్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్
0: ఈ ఉపనిషత్తులకు కాని, ఈ బ్రహ్మసూత్రములకు కాని, ఈ వేదములకు కాని సరైన అర్థమును చెప్పేటువంటి వ్యక్తులు లేకపోవటం చేతనే అనర్థాల్లో పడి నానార్థమును పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: యాజ్ దెర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ గివ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మసూత్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్, మ్యాన్ ఈజ్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఎవ్రీథింగ్ అండ్ నాట్ రియలైజింగ్ ది బేసిక్ ట్రూత్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్.
0: ఎవరికి తోచినట్టు వారు సమన్వయం గావించుకుంటూ వస్తున్నారు.
1: Everyone is interpreting according to his own light, his own likings.
0: Prema swarupulara sarvulakudunu premamayame inti oka tattvani manam anubhavinchali andinchali.
1: Embodiments of divine love, we should experience and offer love which is our very basic nature.
0: Ee naadu prabodhinchetunte vyaktulu kudunu itarulaku prabodhinchetunte vishayamunu tamakkudunu anvayistayi anetunte satyanni marchipothunnaru.
1: People who are undertaking teaching today should realize that everything which they are teaching is applicable
0: to Brahma. Kevalam Brahmarshulaku maatrame manam prabodhistunnamani bhavistunnaru.
1: they are satisfied only with teaching.
0: కనుకని వారి యొక్క ప్రబోధనలు కూడాను విలువలేకపోతున్నాయి.
1: దట్ ఇస్ ది రీజన్ వై దేర్ టీచింగ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ.
0: ప్రబోధించేటువంటి వ్యక్తి తాము ఆచరించి అనుభవించి ఆనందించి పెంచి 10 మందికి పంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ టు టీచ్ అదర్స్ మస్ట్ ప్రాక్టీస్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద జాయ్ ఫర్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు పవిత్రమైన భారతదేశమునందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై ది ఎథియిజం ఇస్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ టుడే.
0: చెప్పేటువంటి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూ ఇస్ హ్యావింగ్ ప్యూరిటీ ఆఫ్
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి పదములు కాదు.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ వర్డ్స్ ఆర్ నాట్ రియల్.
0: సంకల్పించుకున్నటువంటి దానిని వాక్కులో ఉచ్చరించటము.
1: వాట్ ఎవర్ యు థింక్ యు మస్ట్ అట్టర్.
0: సంకల్ప వాక్కులు రెండింటి కూడా క్రియారూపంలో మనం ప్రవేశపెట్టడం.
1: అండ్ దెన్ యూ షుడ్ ప్రాక్టీస్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. వాట్ ఆర్ యువర్
0: త్రికరణ శుద్ధి ఏ మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రీకరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం ప్రతి వ్యక్తులు చేయడానికి పూనుకోవటం లేదు.
1: పీపుల్ హు ఆర్ టీచింగ్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుకనే ఇక్కడ తికరణ శుద్ధియే నిజమైన మానవతా విలువ.
1: ద ట్రూ హ్యూమన్

0: మానవత్వం.
1: దిస్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ త్రికరణ విచ్ ఇస్ బేసికలీ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు ఈ త్రికరణ శుద్ధి ఏమాత్రం కూడా మన ఎందుకు కనిపించడం లేదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనసు వేరు, మాట ఎందు వేరు, క్రియ మరొకటిగా రూపొందుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్, సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద వర్డ్ అండ్ సంథింగ్ స్టిల్ డిఫరెంట్ ఇన్ యాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పొందవాలన్నా,
1: if we want to attain the divinity which is so sacred,
0: ఏకత్వాన్ని మనం సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should understand unity in its proper perspective.
0: ప్రపంచమంతా ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The entire world is full, complete in itself.
0: దీనికి భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము కనిపించదు.
1: There is nothing which is wanting in the world.
0: పరిపూర్ణమైన బ్రహ్మం నుంచి పరిపూర్ణమైన జీవత్వము ఉదయించింది.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ జీవో హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది బ్రహ్మ. బోత్ ఆర్
0: పరిపూర్ణమైన జీవతత్వం నుండి దేహం వీడిపోగా పరిపూర్ణమైనటువంటిదిగానే శేషిస్తూ ఉంటుంది.
1: వెన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవి, ది థింగ్ లెఫ్ట్ ఈజ్ ఆల్సో ఫుల్ అండ్
0: అదియు పూర్ణము. ఇదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్, దిస్ ఈజ్ ఆల్సో ఫుల్.
0: పూర్ణమున పూర్ణం ఉదయించినటువంటిది పూర్ణము.
1: వెన్ యూ టేక్ ది ఫుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఫుల్,
0: పూర్ణం నుంచి పూర్ణం పోతే మిగిలినటువంటి కూడా పూర్ణమే.
1: వెన్ యూ టేక్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, వాట్ రిమైన్స్ ఆల్సో
0: అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతి. అంతా పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్.
0: ఏ ఒక్కటి కూడాను శేషించినటువంటిది పూర్ణమే, అనుభవించినటువంటిది పూర్ణమే, గతించినటువంటిది పూర్ణమే, వర్తమానంది పూర్ణమే.
1: వాట్ ఎవర్ హ్యావ్ ఎంజాయ్డ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ ఈజ్ ఫుల్, వాట్ ఎవర్ ఇస్ ప్రజెంట్ ఈజ్ ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ అండ్ హోల్సమ్.
0: కనుకనే దేహభ్రాంతి చేతనే మనం ఈ పూర్ణత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ, అటాచ్మెంట్ టు ద బాడీ,
0: కేవలం ఇంద్రియముల చేతను దేహం చేతను అనేక కర్మలు మనం ఆచరించవచ్చును.
1: We may be performing different actions through the physical body and the sense organs.
0: ఇది కేవలం దేహ వృత్తులు తప్ప ఆత్మకు సంబంధం లేదు.
1: These are all the activity of the physical body, but not the activity of ఆత్మ.
0: అనగా ఇదియే దీనికి సరైన ప్రమాణం.
1: ఆత్మ హ్యాస్ ఏ పర్టికులర్ ట్రూత్.
0: ప్రజ్ఞానమే ఆత్మ.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆత్మ.
0: ఈ ప్రజ్ఞానము అనేటువంటిది దేహమునందు, ఇంద్రియమునందు, అంతఃకరణయందు, వాక్కునందు, సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇన్ ద సెన్స్ ఆఫ్
0: ఒకదానికొకటి అన్యోన్యాశ్రమై అవినాభావ సంబంధమై ఉంటుంది.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ దే ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ రిలేటెడ్.
0: కన్ను చూస్తుండదని మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ ది ఐ హాస్ బీన్.
0: కాదు కాదు, కన్ను కేవలం ఒక పనిముట్టు వంటిది.
1: ఐ ఓన్లీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ అంతఃకరణ ప్రజ్ఞ ద్వారానే, ప్రజ్ఞావృత్తి ద్వారానే కన్ను ఎరుపు నలుపు తెలుపు అన్ని రంగులు చూడగలుగుతుండాలి.
1: ఐ హావ్ బీన్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ డిఫరెంట్ కలర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రజ్ఞ ఫ్లోయింగ్ త్రూ.
0: ఈ రంగులు చూసినటువంటి కన్నులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఐ విచ్ ఇస్ డిస్టింగ్విష్,
0: ప్రజ్ఞనే.
1: ఇట్ ఈస్ దట్ ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ విచ్ సీస్.
0: ఇంకా చెవులు వినిపిస్తున్నాయి, శబ్దాన్ని వింటున్నామంటున్నారు. కాదు కాదు,
1: యూ కన్సిడర్ ది ఇయర్స్ హావ్ బీన్.
0: అంతఃకరణ వృత్తి ద్వారా ఈ ప్రజ్ఞ ప్రవేశించినప్పుడే చెవులు మంచి చెడ్డ శబ్దములు వినగలుగుతున్నాయి.
1: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజ్ఞ వెన్ ది మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ ఇట్ హస్ బీన్ ది ఇయర్స్ హావ్ బీన్ ఏబుల్ టు హియర్.
0: కనుక అన్నింటికీ కూడా ప్రజ్ఞనే ప్రధానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ ది బేసిస్ అండ్ ది సపోర్ట్ ఈస్ ప్రజ్ఞ, ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: ఇక్కడ వాక్కు, మనసు, ప్రాణము ఈ మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ ది వర్డ్, the mind and life and life force, these three together, that is atma.
0: Vaku, manasu, pranamu, moodinti yokka cherikane atma.
1: The combination of world, mind and life, this is atma.
0: Vaku tejomayam.
1: Vak is the nature of effulgence.
0: Manasu annamayam.
1: Mind is based upon food.
0: Inka pranamu rasamayam.
1: This life force is based upon rasa, liquids.
0: Vakmayamainatundi yokka ee tejasu mayomayamunu manomayamunu

0: ఒక ప్రాణమయంగా మార్చుకోవడానికి ఇదే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది మైండ్ ఇంటూ లైఫ్ ఫోర్స్.
0: ఈ యొక్క అన్నమయమైనటువంటి మనస్సును రసమయంగా మారుస్తుండేటువంటిది కూడాను ఈ యొక్క వాక్మయమే.
1: ఇట్ ఈస్ దిస్ ఎఫల్జెన్స్ ఆఫ్ వాక్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్.
0: దీనిని ఉపనిషత్తులు రసోవై సహా అన్నారు, ఈ రసస్వరూపుడే పరమాత్ముడు అని.
1: ది ఉపనిషత్స్ హ్యావ్ డిక్లేర్ ది సేమ్ థింగ్ యాజ్ పరమాత్మ హాస్ ది వెరీ ఎసెన్స్
0: కాదు అంగీరసహ అన్నారు. మన అంగమ లోపల సర్వత్రా ఉండి ఒక్కొక్క అంగమునందు కూడాను రసస్వరూపుడైనటువంటిది ఆత్మ.
1: ఆత్మ ఫంక్షన్స్ ఇన్ ఆల్ అవర్ లిమ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ రస.
0: కనుక ఇట్టి భగవతత్వాన్ని మనం గుర్తించడానికి ఎన్నో విధములు సాధన చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్
0: విభ్రాకృతమైన జీవితం నందు
1: ఇన్ ది వరల్డ్లీ లైఫ్.
0: నిత్య ప్రపంచమునందు అనుభవించేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ ఆత్మతత్వం సుబోధం అవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ థింగ్స్ విచ్ హ్యాపన్ ఇన్ డైలీ లైఫ్ యూ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆత్మ ఆల్సో.
0: హేతుహు అని భగవంతుడికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హేతుహు.
0: హేతు అనగా ఏంటి? సృష్టికి అంతా కూడాను ఉపాదాన కారణము నిమిత్త కారణం తానే.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ గాడ్ ఈజ్ ఉపాదాన కారణ అండ్ ఆల్సో నిమిత్త కారణ.
0: ఈ రెండింటికి కారణభూతుడు కావటం చేతనే ఇతనికి హేతుహు అన్నారు.
1: యాజ్ హీఈస్ ది కాజ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్.
0: దానికి మరొక పేరు కూడా విచ్చరుడు అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ ద లార్డ్ ఈజ్ విచ్చరుడు.
0: అనగా జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి పదార్థం కూడాను క్షీణిస్తుంది, మార్పు చెందుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ డికేస్.
0: ఎన్ని క్షీణించినా ఎన్ని మార్పులు చెందినప్పటికీ భగవంతుని యందు క్షీణదశ లేదు, మార్పు కలగదు.
1: When while all these objects undergo change and they get destroyed, there is no wrong in God.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వము అఖండమైనటువంటిదిగా ఉంటుంటాది.
1: The principle of love in God is infinite.
0: అది తగ్గేది కాని పెరిగేది కాని కాదు.
1: It never diminishes nor does it grow.
0: క్షణమునోపన తరుగుచు క్షణమునోనే పెరుగునట్టిది అది ఒక్క ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్
0: దావు పుట్టుకలేనట్టి జీవి హృదిని నిత్య నిర్మల జ్యోతి నెగడు ప్రేమ. క్షణములోపనే పుట్టుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు.
1: యు కెనాట్ కాల్ దట్ లవ్ ఇఫ్ ఇట్ ఇస్ బోర్న్ ఇన్ అ మూమెంట్ అండ్ ఇఫ్ ఇట్
0: ఈ మాటమైన ప్రేమలన్నీ కూడాను క్షణములో పుడుతుండాది, క్షణములో మరణిస్తున్నాయి.
1: టుడే అవర్ లవ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: భగవంతుని ప్రేమ అట్టిది కాదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు.
1: ఫర్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ప్రేమనే అతని యొక్క స్వరూపము.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ లవ్.
0: ప్రేమనే అతని స్వభావము.
1: హిస్ నేచర్ ఇస్ లవ్.
0: దానికి ఒరిగేది కానీ తరిగేది కానీ పెరిగేది కానీ లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ డిమినిషస్ విచ్ ఇంక్రీజెస్ విచ్ డిక్రీజెస్ సో ఫర్ ది గాడ్స్.
0: చావు పుట్టుక కలిగిన దేహ వృధిని. ఈ చావు పుట్టుక రెండు ఉండినటువంటి యొక్క దేహుని యొక్క హృదయం నందు
1: ఇన్
0: నిత్య నిర్మల జ్యోతి అయి నెగడుస్తాయి.
1: ఇన్ హ్యూమన్ బాడీ విచ్ అండర్గోస్ బర్త్ అండ్ డెత్ దే ఇన్ హిస్ హార్ట్
0: అది అఖండమైనటువంటి ప్రేమ అన్యులకంతా కూడా అందించేటువంటి స్వభావమే భగవంతునిది.
1: గాడ్స్ నేచర్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ఇన్ఫినిట్ లవ్ అమంగ్ ఆల్ పీపుల్.
0: కనుకనే ఓం విచ్చరాయ నమః అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై హెస్ బీన్ వర్షిప్డ్ యాజ్ విచ్చర.
0: అనగా భగవంతుని ప్రేమ ఏ విధమైనటువంటి వారికైనా కూడా సమర్థంగా అందిస్తూనే పోతుంటారు.
1: గాడ్ గోస్ ఆన్ గివింగ్ హిస్ లవ్ టు ఆల్ పీపుల్ అలైక్.
0: కొంతమంది భావించవచ్చు కొంతకాలం భగవంతుని ప్రేమ అనుభవించాం, మరి కొంతకాలం భగవంతుని ప్రేమకు దూరమయ్యాం అని భావిస్తుంటారు.
1: Some of you may be thinking that we are close to the love of the Lord sometime.
0: ఇది అన్నో రకం డిస్టెంట్. వారి భావ భేదములు తప్ప భగవంతుని భేదం కాదు.
1: ఆల్ ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఇన్ దర్ ఫీలింగ్. దర్ ఇస్ నో డిఫరెన్స్.
0: శుద్ధమైన అర్థం వంటిది.
1: ది ఎంటైర్ నేచర్ ఈజ్ అ ప్యూర్ మిర.
0: ఆ అర్థం ముందు నీవు ఏ విధమైనటువంటి చర్యలు నీవు చేస్తావో దాని ప్రతిబింబాన్ని నువ్వు అనుభవిస్తావు.
1: వాట్ యు సీ ఇన్ ద మిర ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక నీవు చేసినటువంటి మంచి చెడ్డలే నీకు ఆ విధమైనటువంటి యొక్క ప్రేమకు సమీపంగా ప్రేమకు దూరంగా కనిపించినట్టుగా ఉంటుంటుంది.
1: యువర్ ఓన్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మేక్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్లోజ్ టు ద లవ్ ఆఫ్ ద లార్డ్.
0: భగవంతుని యొక్క ప్రేమ తత్వం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: గాడ్స్ లవ్ ఈజ్ అన్చేంజింగ్,
0: ప్రేమ నిర్గుణము, నిరంజనము, సనాతనము, నికేతనము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: God's love is always constant, pure and never diminishing and never selfish.
0: ఈ నాటి ప్రేమల నీకును దేహమును ఆధారం చేసుకుని ప్రేమలను పెంచుకోవటము తెంచుకోవటము జరుగుతూ ఉండాలి.
1: The love in human beings based upon the physical aspect, it grows and it diminishes.
0: ప్రేమ స్వరూపులారా, దుఃఖము కాని ఆనందము కాని ఇది కేవలం మానవునికి స్వభావములు కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, sorrow and joy are not natural.
0: కేవలం కల్పితములు మాత్రమే.
1: దిస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్, క్రియేటెడ్.
0: దుఃఖమే ఇది స్వభావమే అయితే ఈ దుఃఖాన్ని నిర్మూలన గావించడం ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇఫ్ సారో ఇస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని ధ్యానములు చేయి, ఎన్ని పూజలు చేయి, ఈ దుఃఖ నివారణ కావడానికి వీలు కాదు.
1: పెనెన్స్, ఎనీ టైప్ ఆఫ్ సాధన కెన్ నెవర్ రిమూవ్ సారో ఇఫ్ ఇట్ ఇస్ హిస్ నేచర్.
0: కారణం ఏమిటి? స్వభావాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: వాట్ ఇస్ ది రీజన్? ది రీజన్ ఇస్ నో వన్ కెన్ చేంజ్ వన్స్ నేచర్.
0: బెల్లమునకు తీపి స్వభావం.
1: స్వీట్నెస్ ఇస్ ది
0: ఈ స్వభావాన్ని ఎంత మార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ రిమూవ్ స్వీట్నెస్ ఫ్రమ్ జాగరీ.
0: అదే విధంగానే మనకు దుఃఖం స్వభావం కాదు గనుకనే మనం మార్చుకోగలుగుతున్నాం.
1: యాజ్ సారో ఈజ్ నాట్ నేచురల్ టు అస్, వీ కెన్ ఓవర్కమ్ సారో.
0: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా మనస్సు యొక్క వికారములే.
1: జాయ్ అండ్ సారో ఆర్ ఎసెన్షియలీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: ఈ మనోవికారముల చేతనే సుఖములు దుఃఖములు మనకు సంభవిస్తున్నాయి.
1: ది జాయ్ అండ్ సారో అకర్ ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్ అండ్
0: నిజముగా మనం ఆనంద స్వరూపులమే.
1: వీఆర్ బేసికలీ ది వెరీ
0: అమృత స్వరూపులమే.
1: ఇమ్మార్టాలిటీ,
0: అనంత స్వరూపులమే.
1: ఇన్ఫినిటీ,
0: అమరత్వములమే.
1: వీఆర్
0: ఇట్టి సత్యాన్ని మనం భావించాలి.
1: We should always consider ourselves.
0: ఎప్పుడు ఇది మనకు భద్రపడుతుంది?
1: When can we be steady?
0: భగవత్ ప్రేమను మనం అనుభవించినప్పుడే ఇది భద్రత ఏర్పడుతుంది.
1: Only when we develop and enjoy God's love steadily, we can have this kind of thing steady in us.
0: నాది నావారు అనేటువంటి స్వార్థ స్వప్రయోజనం మనం కొంతవరకు నిర్మూలం గావించుకోవాలి.
1: We should remove from us the feelings of I and mindness.
0: ఎవరికో కొంతమందికి మాత్రమే మనం సేవ చేయాలి, కొంతమంది క్షేమాన్ని మాత్రమే మనం కోరాలి అని కాదు.
1: We should not feel that we should serve only a few people.
0: అందరి క్షేమాన్ని కోరాలి.
1: We should wish the welfare of all.
0: అందరి ఆనందాన్ని మనం ఆశించాలి.
1: We should aspire for the bliss of all.
0: అందరి అభివృద్ధిని మనం అభిలషించాలి.
1: We should wish the good for all.
0: ఇట్టి పవిత్రమైన భావం చేతనే ప్రాచీనులు
1: The ancients were full of
0: sukhinobhavantu అని ఈ పవిత్రమైన సూత్రాలను అందిస్తూ వచ్చారు.
1: They have offered such lessons as let the whole world be happy and let the whole world enjoy.
0: వేదమునందు కూడాను ఇట్టి సమత్వాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: The Veda also teaches
0: సహనోభవంతు సహవీర్యం కరవావహై. ఇవంతా ఏమిటిది? కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us live together, let us grow together, let us develop the intelligence which we have acquired.
0: Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam.
1: Veda has declared, let us live without any misunderstanding and any quarrel.
0: Kalasi melasi kalata leka chelimito jeevinchudam anindi vedam. Kaani ee naadu maadi meede anetunte oka beda bhavulaku choti vatam chetani kalatala abhirudhi ayipothunnayi.
1: On account of differences which are allowed between person and person, there have been quarrels these days.
0: Prema swaroopulara, ee divyamaina bhavanni mee yokka hrudayamulandu nimpukodaniki tagina krushi cheyandi.
1: Embodiments of divine love. Develop
0: dveshamu, asuya, ragamulu ilanti vantram manam hrudayamlo emaatram kudunu praveshincharadu.
1: Do not give room for hatred and anger in your hearts.
0: ఏనాడు ఈ దివ్యమైన ప్రేమను మనం అనుభవిస్తామో ఆనాడే మనం దివ్యత్వాన్ని కూడా అనుభవిస్తాం.
1: వీ కెన్ ఎంజాయ్ డివినిటీ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ డివైన్ లవ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఒకనొక సమయంలో ధర్మజుడు కృష్ణుడు ప్రశ్నించాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ధర్మజ క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ నిరంతరము కూడాను నిన్ను దూషించేటువంటి యొక్క దూషణలు నేను వినలేకపోయేటువంటి వాడు.
1: కృష్ణ, I was not able to hear whenever any person criticizes you.
0: Shishupala dantavakradulu maha papulu.
1: This Shishupala and Dantavakra are great sinners.
0: Divyamurti ainatundi yokka paramatmane inni vidhamuga nindistu vacharu.
1: They were criticizing in abusive terms.
0: Kani atti varu enatikaina kodani ee papa phalam anubhavinchak tappadani bhavinchanu.
1: I always felt such sinners will face their get the reward for
0: maha sabhalopala.
1: But in this great assembly,
0: నేను నా కనులతో చూస్తూ ఉండగానే,
1: ఈవెన్ వెన్ ఐ యామ్ వాచింగ్,
0: దివ్యమైనటువంటి యొక్క జీవన జ్యోతులు మీలో ఐక్యమైపోయినాయి.
1: ది ఫ్లేమ్ ఎంటర్డ్ ఫ్రమ్ దేర్ డెడ్ బాడీ.
0: ఇలాంటి పాపలు కూడా మీలో ఐక్యత ఉంటుందాదా అని ప్రశ్నించాడు.
1: హి క్వశ్చన్ డూ సచ్ సిన్నర్స్ ఆల్సో గెట్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: ధర్మజునకు ఒక చక్కని పేరు.
1: ధర్మజ హ్యాస్ ఎ గుడ్ నేమ్.
0: మధుర భాషణ అని అతనికి ఒక టైటిల్.
1: One of the titles is a sweet-tongued one.
0: Rajabhushana aniva rendu oka title.
1: Another one is Rajabhushana.
0: Rajabhushana, madhura bhashana. Idi kevalam nee bhranti tappa anyam kaadu annadu Krishnudu.
1: Krishna told Dharmaja, Rajabhushana, madhura bhashana, this is only your own deluded thinking.
0: Dushana bhushana tiraskara puraskaramulu dehamulaku maatrame kaani aatmaku levu.
1: Praise and censure are applicable only to the physical body, they are not applicable to atma, he said.
0: Dehame neenanetundi oka mamakaram chetane nee ee badaku guri kavalsi vachindi.
1: You will be put to this kind of suffering when you identify yourself with the physical body.
0: Ee deha bhrantini nee abhruti gavinchukotam chetane atma bhrantini ku addu tagilindi.
1: When you develop delusion about your own physical body, then you will not be able to understand atma properly.
0: Kalu ee dukhamunu kaani ఈ ఆనందమునకు కాని ఈ క్రోధమునకు కాని ఈ రాగమునకు కాని నీ మనసే కారణం.
1: ఫర్ ది సారో ఆర్ జాయ్, ఫర్ ది అటాచ్మెంట్ ఆర్ హేట్రేట్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ మైండ్.
0: మనసును మంచిగా మరల్చుకో.
1: యూ ట్రై టు చేంజ్ యువర్ మైండ్.
0: అంతేకాని ఎట్టి వారికైనా కూడా నాలో స్థానం ఉంటుందని.
1: దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ మీ.
0: ఎచ్చట పుట్టి నచ్చటికి నేగుట నైతే ఓ ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పోక తప్పదు.
1: It is natural for all the living beings to go back to the place from where they have come.
0: Matti nunchi puttinatuvanti kunda,
1: the pot which has come from
0: pagali mukkalai churchurai tirigi mattilone cheripothundali.
1: When it is broken for a period of time, it gets and merges.
0: Adhe reetiga deham mrunmayam nunchi vachinatuvantidi mrunmayamineki deham cheripothundi. Atma chinmaya swarupamu adi nirantaramu chinmayangane untadi.
1: The physical body has come from the nature, it goes and merges in nature. Atma has come from Paramatma and it goes and merges in Paramatma himself.
0: Atma premamayamainatundi.
1: Atma is the very embodiment of love.
0: Jyotirmayamainatundi,
1: full of effulgence.
0: Akkada balpu untundali.
1: Here is a bulb.
0: Kani velturanta ikkadanta prasarinchinadi.
1: But the light,
0: ee velturuku emi roopamu?
1: For this light there is no form.
0: ఏ రూపము లేదు, ప్రకాశమే దాని యొక్క రూపము.
1: ఇట్స్ వెరీ ఫార్మ్ ఇస్ ది ఎఫల్జెన్స్.
0: అట్లే ఆత్మ అనేటువంటిది ఒక ప్రకాశము.
1: సిమిలర్ ఇస్ ఆత్మ, ఇట్ ఇస్ ఓన్లీ
0: దానికి ఇట్టిదే అట్టిదే అనే రూపము చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గివ్.
0: మనలో ఉన్నటువంటి గుణముల యొక్క మార్పు చేతనే దాని యొక్క స్వరూపం నిరూపణ అయిపోతుండాలి.
1: We only imagine according to our own qualities the form of Atma as such and such.
0: దివ్యాత్మ స్వరూపులారా, భగవత్ తత్వమునందు కాని భగవత్ వాక్యములందు కాని ఎంతో విశాలమైన అనంతమైనటువంటి యొక్క అర్థములు కలిగి ఉంటుంటాయి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వెరీ వెరీ బ్రాడ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాము.
1: వీ సే దట్ ఆల్ దీస్ క్యాస్ట్ ఆర్ క్రియేటెడ్.
0: అయితే ఈ వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణకర్మ విభాగస్య, గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పు చెప్తూ వచ్చాయి.
1: ఇఫ్ యూ క్వశ్చన్ అవర్ సెల్స్ ఆన్ వాట్ బేసిస్ గాడ్ హెస్ క్రియేటెడ్ దీస్ ఫోర్ క్యాస్ట్, ఇట్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్స్ ఓన్ నేచర్.
0: మూడు వర్ణములు ఉన్నాయి, ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు.
1: దేర్ ఆర్ త్రీ కలర్స్ ఫర్ ది సన్. వన్ ఈస్ బ్లాక్,
0: తెలుపు, ఎరుపు, నలుపు.
1: బ్లాక్, వైట్ అండ్ రెడ్
0: ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము మనం దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ త్రీ కలర్స్, సీయింగ్ దీస్ త్రీ కలర్స్.
0: రాత్రి చీకటి, అది నలుపు.
1: నైట్ ఈజ్ ఫుల్ ఆఫ్
0: డార్క్నెస్. తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుంది, సూర్యకిరణములు.
1: వెన్ ది డే ఈజ్ అబౌట్ టు బ్రేక్ ద there will be this red rays of the sun.
0: ఈ యొక్క ఎరుపు రంగు బల్చిపోతూ రావు వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి.
1: When this redness matures itself, it becomes white.
0: ఈ ఎరుపు ఎక్కడ నుంచి వచ్చింది?
1: From where did this red color come?
0: నలుపు నుంచి వచ్చింది.
1: From darkness it came.
0: ఈ యొక్క తెలుపు ఎక్కడ నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది.
1: From where did this whiteness emerge?
0: నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది.
1: All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the redness.
0: ప్రతి మానవుడు కూడా పుట్టే సమయంలో సర్గులు కూడా శూద్రుడే అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా.
1: Therefore, in at the stage of birth, everyone is a శూద్ర.
0: ఈ అజ్ఞానం క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతూ ఉంటుంది.
1: When we slowly free ourselves from ignorance, we will be full of రజోగుణ.
0: ఈ రజోగుణమే సాత్వికంగా కూడా రూపొందుతుంది.
1: This rajoguna itself gets transformed into sattvika guna.
0: Kalaku udregam kaliginatunti vaadu, raga dvesham kaliginatunti vaadu, erupu adine chatriyudu annaru.
1: A kshatriya is one who is full of excitement, who is full of
0: pavitramaina divyamaina bhavyamaina bhavamunu kodinatunti vaade brahmanudu annaru.
1: Brahmana is really one who is full of sacred thoughts.
0: Mukattam chetanu ajnanam chetanu kumulipoyinatunti vaadu shuddhudu annaru.
1: The one who is full of ignorance, who is
0: andaru murkulu kaadu, andaru veerulu kaadu, andaru saatvikulu kaadu.
1: All people are not ignorant or stupid. All people are
0: andaru endukunu guna karmamulu aadharam chesukoniye veerini ee vidhanga varnamulaga nirupistu vachindi.
1: On the basis of qualities found in man and also their actions,
0: andaru bhagavat swaroopule.
1: Everyone basically is embodiment of God.
0: Oka vyakti kudunu bhagavat aakarule.
1: Everyone is a very form of God.
0: తల్లికి నలుగురు కొడుకులు ఉంటుంటారు.
1: There are four sons for a mother.
0: పెద్ద కుమారుడు చక్కగా అన్ని విధములుగాను వేద అధ్యయనం చేసి చదువులంతా కూడా అభివృద్ధి గావించుకొని,
1: the eldest son has learned Veda.
0: ఉన్నత స్థాయిలో పండితుడు అని పేరు పొందుతాడు.
1: And he gets a title that is a great scholar.
0: రెండవ వాడు,
1: the second one,
0: యుద్ధములో చేరి
1: he is a good fighter. He
0: గొప్ప వాడుగా రూపొందుతాడు.
1: He becomes
0: యుద్ధవీరుడుగా ఉంటాడు.
1: He is a great hero, war hero.
0: అతను సిపాయి అంటారు, ఒక యుద్ధవీరుడు అంటారు.
1: He is, we have described as a soldier.
0: మూడవ వాడు,
1: the third one,
0: ఏదో ఒక వ్యాపారంలో ప్రవేశించి
1: he enters into
0: గొప్ప వ్యాపారిగా పేరు పొందుతాడు.
1: He gets a good name, a very great name.
0: నాలుగో వాడు, తండ్రికి ఉండినటువంటి భూమిని ఎందుకు వృధా చేయాలని దాన్ని సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ వాడు ఒక సేద్యగాడుగా రూపొందుతాడు.
1: ద ఫోర్త్ వన్ వాంట్స్ టు కల్టివేట్ ద ల్యాండ్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్.
0: నాలుగో వాడు
1: కర్షకుడు, హిస్ ఎ కల్టివేటర్.
0: మూడో వాడు వ్యాపారి.
1: ద థర్డ్ వన్ ఇస్ ఎ బిజినెస్ మన్.
0: రెండో వాడు క్షత్రియుడిగా ఉంటున్నాడు, యుద్ధవీరుడిగా ఉంటున్నాడు.
1: సెకండ్ వన్ ఈజ్ ఎ సోల్జర్.
0: మొదటి వాడు గొప్ప పండితుడిగా ఉంటున్నాడు.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ ఎ స్కాలర్.
0: అతను పండితుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వ్యాపారి, ఇతను కేవలం ఒక శూద్రుడు, భూమిని దున్నుకునేటువంటి. ఈ నలుగురు ఒక తల్లి బిడ్డలు కాదా?
1: ఆల్దో దేర్ ప్రొఫెషన్స్ ఆర్ డిఫరెంట్,
0: వారి వృత్తులను బట్టి ఈ విధమైనటువంటి పేర్లు వచ్చినాయి, కానీ నిజంగా చూస్తే సర్వులు కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ దీస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ మదర్. ఆల్దో బేస్డ్ అపాన్ దేర్ ఓన్ యాక్షన్స్ డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: కనుక ఈ భేదములను మనం ఏమాత్రం కూడా పాటించరాదు.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ డిఫరెంట్ in differences in thoughts at all.
0: కనుకని జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వము చాటు తరులు చెట్ల కంటే మనం హీనమైపోయినాము ఈనాడు.
1: If we saw such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడా ఒక భగవత్ నామం అనేటువంటిది సమత్వంగా ఉచ్చరించాలి.
1: Every human heart must resound with the name of the Lord.

0: The name of Sai itself gives you so much of comfort. Think of that name in our heart. Always think of it.
1: Vruchamul talalupi pelukuchundu.
0: The trees go on nodding their heads and giving us a lesson.
1: Sai namame hai smariyinchudo yanchu. Pachi santanamul palukuchundu.
0: The birds go on repeating and telling us the name of Sai is the flowers spread their effulgence, teaching us that the name of Sai gives you all the joy. Repeat that name in your own heart.
1: Sai name me hai smariyinchudo yanchu tummedal jhummani dorachundu.
0: The beasts also give the sound, declaring that the name of Sai gives you all comfort and all joy. Repeat that name in your own heart.
1: Akashamanundi adiye shabdambu vachu.
0: The sound emanating from the ether, the sky, also gives the same thing.
1: Adiye shabdam.
0: The sound coming from the earth also gives
1: Sai, the same thing. Sai yantu sarvadikkula nundi.
0: The name Sai comes from all sides, all directions.
1: Pikkillu naamam pattiyendu.
0: It is resounding itself in Patti.
1: Pikkillu chundu pattiyendu.
0: It is resounding in the
1: yakkada chusina okari gurchu sairam sairam sairam sairam sairam. Ee hrudayam anetundi enta pavitramainatundi ritiga roopanduthuntadi.
0: When everyone goes on greeting another person,
1: Sai ante okari peru kaadu.
0: Sai is not the name of a particular person.
1: Sai pavalinchinatvanti hrudayam paina pavalinchinatvanti yokka paramatma tattvame Sai.
0: Sai is the very divine principle which rests in the human heart.
1: Ee naadu mana yokka samskrutini mana yokka pavitramainatvanti yokka bhavanni ee naadu manam poorthi marchipothunnam.
0: Today we are forgetting our sacred culture and our sacred nature.
1: Manchi tattvamu marachiri manushullanta.
0: All the human beings are forgetting the good principles.
1: Dharma madugante sanghana karma gali.
0: To one's bad luck, righteousness has
1: nilva nilaye lekunde neeti echata.
0: For morality there doesn't seem to be any shelter at all.
1: Daurbhagyam emi kala.
0: Can there be greater bad luck and ill luck than this particular thing?
1: Okka neetiki manam emaina chotu istunnama?
0: Are we giving any place for morality in our own heart?
1: Ledu.
0: Certainly not.
1: Neeti mana jati.
0: Morality is our own caste.
1: Jati gauravamu neeti pai nilichunu.
0: The honor of the caste and religion
1: depends upon morality.
0: Without morality,
1: neeti galgu jati nijamaina jati ra vinudu bharatiya veerasutuda.
0: O heroic son of Bharat, listen to this truth. The very basis of our caste,
1: sangha maryadalanniyu ganga kalise,
0: all the honor of our society is washed away.
1: Manushya jatike triptiye mayamayye.
0: The humanity has lost all sorts of contentment, satisfaction, peace.
1: Sila naitika viluvalu sidili poye.
0: Character and integrity have lost their
1: roots. Idiye inaati progress vidyalandu.
0: Whatever you call progress in education is only this.
1: ఇదియా మనం చేయవలసినటువంటిది. మన ప్రోగ్రెస్ ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రోగ్రెస్?
1: కన్న తల్లిదండ్రులు మనము ధిక్కరించిపోతున్నాం.
0: వీఆర్ డిజర్వింగ్ పేరెంట్స్ హావ్ గివెన్ బర్త్ టు అస్.
1: వారిని గౌరవించలేనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ రీచింగ్ ఎ స్టేజ్ వేర్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనకు అదుపులో ఉండి అనుకూలవంతులై అన్ని విధములుగా మనం ఆదరించి అభివృద్ధి గావించినటువంటి తల్లిదండ్రులను ఈనాడు విస్మరిస్తున్నప్పుడు ఏ యొక్క అనుకూలములు లేక మనకు అతీతమై అగమ్య గోచరమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మీరు ప్రేమించగలరు?
0: ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ వీ కెన్ రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్విజిబుల్?
1: నీ అనుకూలంలో ఉండేటువంటి దాన్ని నీవు ప్రేమించలేనప్పుడు,
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ యువర్ ఓన్ పేరెంట్స్ హావ్ గివెన్ యూ,
1: అవ్యక్తమై అగోచరమైనటువంటి యొక్క దైవాన్ని ఏ రీతిగా నీవు ప్రేమించగలవు?
0: ద ఇన్విజిబుల్ అండ్ the God who is not seen,
1: how can you love him? Mottamadati nee talidannu nee preminchu.
0: Therefore in the very first instance
1: వారే నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధమైనటువంటి ఈ స్థితికి తెచ్చినటువంటి వారు.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ యూ బర్త్.
1: ఇట్టి వారికి చెప్పలేనటువంటి మానవుడు,
0: ఇఫ్ మ్యాన్ కెనాట్ షో
1: గ్రాటిట్యూడ్, దైవభక్తి దైవభక్తి, ఈ భక్తి నిజమైన భక్తి అవుతుందా?
0: ఇఫ్ యూ సే డివోషన్ టు గాడ్, కెన్ ఇట్ బి ట్రూ డివోషన్?
1: కానే కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి.
1: ఇది కేవలం దైవాన్ని కూడా స్టంట్ చేయటం అవుతుంది.
0: దిస్ బికమ్స్ ఎ టైప్ ఆఫ్ స్టంట్ ఎయిమ్డ్ అట్ గాడ్.
1: నీకు అందుబాటులో నీ ఆధీనంలో ఉండిని నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి గావించి నిన్ను ఇంతవరకు తెచ్చినటువంటి తల్లిదండ్రులకు మొట్టమొదట నీవు పూజించు.
0: యూ వర్షిప్ యువర్ ఓన్ పేరెంట్స్ హూ హావ్ ప్రొవైడెడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఆర్
1: అదే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్షిప్ యువర్ ఫాదర్.
1: ప్రత్యక్ష స్వరూపులను మనం విస్మరిస్తున్నాము.
0: We are giving up
1: పరోక్షమైనటువంటి దేవాలయం దేవతలంతా కూడా ఆరాధిస్తున్నాము.
0: We are trying to search for gods who are not really seen.
1: సజీవులను బాధించడము, నిర్జీవులను పూజించడము, ఇది భక్తి కానేరు.
0: Hurting the living and worshipping the thing which is not seen, this cannot be true.
1: సజీవులను పూజించు,
0: worship people with life.
1: ప్రతి మానవుడి ఎందుకు నువ్వు దైవత్వాన్ని విశ్వసించు?
0: Have full faith that God dwells in every living being.
1: Idiye Sai Prabodha.
0: This is the teaching of Sai.
1: Nijamuga ee samatvanni meeru abhivruddhi gavinchukunte Bharat desam yokka samskruti intakante marokati ledu.
0: If you can develop this kind of attitude and equality, the culture of Bharat can grow to any extent.
1: Evvarini manam dveshincharadu.
0: Do not hate anyone.
1: Kanukane Vyasulu,
0: that is why Vyasa has declared,
1: ఇది గొప్ప మహర్షి,
0: he is a great sage.
1: ఇంతే కాదు, వ్యాసు నారాయణ హరిహి అన్నారు, అతను నారాయణ స్వరూపుడని కూడా ఒక ప్రఖ్యాతి.
0: Not merely that, it is said that Vyasa himself is Narayana.
1: అతను శబ్ద స్వరూపంలో ఉండేటువంటి వేదములంతా కూడా అక్షస్వరూపంగా మార్చినాడు.
0: He was able to give a shape of letter and write everything.
1: ఇతను అరంధతి యొక్క ముని మనవడు.
0: He is
1: అరంధతి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్.
0: ఈ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్
1: అరంజ్యోతి.
0: అరంజ్యోతి
1: ఇలాంటి మహర్షి ఈ విధమైనటువంటి యొక్క అనంతమైనటువంటి వేదాలను, అనేక రూపంలో ఉండేటువంటి వేదాలను మానవుడు ఇంత అనుభవించడానికి సాధ్యం కాదని గుర్తించి దానిని విభజించుకుంటూ వచ్చాడు.
0: హీ రికగ్నైజ్ దట్ వేదాస్ ఆర్ ఇన్ఫినిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దట్. Therefore, he divided the Vedas into different ways.
1: అతను ఆషాఢ పౌర్ణమి రోజు పుట్టినటువంటి దినం.
0: He was born on the full moon day of the month of
1: Ashada. కనుక ఈనాడు వ్యాస పౌర్ణమి అనడానికి కూడా అదే మూల కారణము.
0: That is the reason why today is described as Vyasa Purnima.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని సమత్వంగా భావించి ప్రపంచానికి వ్యాప్తింపజేసినటువంటి వాడు వ్యాసుడు.
0: Vyasa is one who has declared the divinity which is equally existing in every human being for the benefit of the world.
1: 18 puranamulu kodanu rasi,
0: he wrote 18 puranas.
1: ee 18 puranamulu kodanu andaru patinchadam sadhyam kadani gurtinchi,
0: he recognized that everyone may not be able to read these.
1: Paropakara punyaya papaya parapeedanamani rendu vakyamulo lopane dani yokka saramsanni muginchadu.
0: He summed up the essence of all these 18 puranas in
1: help ever hurt never. అందరికీ సహాయం చేయి, ఎవరిని నువ్వు బాధించొద్దు అన్నాడు.
0: అండ్ దోస్ టూ సెంటెన్సెస్ విచ్ ఆర్ ది సమరీ ఆఫ్ 18 పురాణాస్ ఆర్ హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులంతా కూడా లోకానికి అందించినటువంటి వ్యక్తి.
0: వేదవ్యాస వాజ్ వన్ హూ టాట్ ఆల్ ది సీక్రెట్ థింగ్స్ టు ది వరల్డ్.
1: కనుకనే వేదవ్యాసుడు పుట్టిన దినము పౌర్ణమి కనుక ఇది గురు పౌర్ణిమ. లోకానికంతా కూడా ఒక గుర్తును తెప్పించినటువంటి వాడు గనుక వ్యాసుడు, అతని గురువు అనుకున్నారు.
0: As Vedavyasa was one who taught such extraordinary things to the world, he has been described as the master for the
1: guru anaga andhakaramunu nirmulamu gavinchinatunti vaadu.
0: Guru master stands for one who destroys the darkness of ignorance.
1: Karukane nijamainatunti guruvu bhagavantude.
0: Therefore the true master,
1: ee andhakaramane ajnanam nirmulam gavinchetundi shakti samarthyam athariki okkatiki maatrame untundi.
0: Only God has the power and the capacity to destroy.
1: Migilinatundi vishayalanta kuda loka sambandhamainatundi vishayalanu bodhinchetundi varu upadhyayulu kavachunu leka adhyapakudu kavachunu.
0: The other teachers who teach
1: meerandaru evariki guruvulu kane kaadu,
0: they cannot be called gurus. They may be called
1: ఉపదేశం చేసినటువంటి వారందరూ కూడా నువ్వు గురువులు కాదు.
0: Everyone who teaches cannot be called a guru.
1: గురు గురుహు ఆరికందరికి గురువు అయినటువంటి వాడు భగవంతుడు.
0: God is the master of all these masters, the teacher of all these
1: కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు భగవంతుడిని గురువుగా భావించాలి.
0: Therefore, everyone should treat God alone as the true guru.
1: ఈ గురు పూర్ణిమ అని చెప్పింది కేవలం గురువులకు పూజలు చేయటము, పండ్లు ఇవ్వటము, దక్షిణ ఇవ్వటం, ఇది కాదు గురు పూజ.
0: On this Guru Purnima day, worshipping Guru does not mean giving Dakshina and watching
1: Dakshina Loka Guruvulu. Dakshina Loka Guruvulu. Dakshina Lokesha Guru.
0: Dakshina or offerings may be given to this worldly teacher.
1: Ee naati Guruvulanta kodanu, kevulo mantram chetulo dabbu. Idi Bada Guruvulu, Bodha Guruvule kaani, kevalam nijamainatuvanti Guru Bhagavantu okkade.
0: The true master is God alone. All these teachers, they go on teaching you and expecting some offerings from you.
1: Kalukane Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara. Bhagavantude Guru annaru. Aa Bhagavantude evaru? Prakruti manaku Bhagavaswarupamu.
0: Therefore it is said that God alone is Guru. Who is that God? Nature itself is that God.
1: Nature is the best teacher.
0: Therefore nature is the best teacher.
1: Kalukane manaku ee nature, ee yokka jagatte vishwame manaku nijamaina guru.
0: Therefore, the world, this nature itself, is the best teacher.
1: Kanuka vishwam lopala prati pachi, prati vruchamu, prati sila, anni kuda manaku aneka rakamulaina upadeshamulu gavistunnayi.
0: Therefore, every bird, every tree, every mountain teaches so many lessons.
1: Adavulanta kuda kevalamu kastamayamu.
0: Forests are full of wood.
1: Kondalanta kuda kevalamu silamayamu.
0: Mountains are full of stone.
1: Bhoomi anta kuda kevalamu mrunmayamu.
0: Earth is earth.
1: దేహమంతా కేవలం మాంసమయము.
0: The physical body is full of.
1: ఇవన్నీ కూడాను పంచభూతములమయమే.
0: All these are essentially.
1: దీనికంటే
0: made up of five elements.
1: ఎక్కడ కూడా మనకు కనిపించదు.
0: Other than these five elements, you cannot get anything in nature.
1: కనుక విశ్వమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క గురువు.
0: Therefore, this world is the greatest teacher.
1: ఈ విశ్వము యొక్క దివ్యత్వాన్ని చక్కగా మనం అనుసరించాలి.
0: We should understand this particular thing very clearly.
1: చూడండి, మనం ఒక దినం అర్లీగా నిద్రపోవచ్చును, ఒక దినం అర్లీగా మనం లేయవచ్చును.
0: వన్ పర్టికులర్ డే వీ మే గో టు బెడ్ అర్లీ,
1: కానీ
0: అనదర్ డే వీ మే గెట్ అప్ అర్లీ.
1: ప్రకృతి యొక్క శాసనం అనుసరించి ఋతువులు ఎంత కరెక్ట్ గా వస్తుందా, ఎంత చక్కగా వస్తున్నాయి.
0: బట్ లుక్ అట్ ద నేచర్, సీజన్స్,
1: ఈ సూర్యోదయ సూర్యాస్తమం ఎంత చక్కగా క్రమంగా నడుస్తున్నాయి.
0: సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ టోటలీ పంక్చువల్ అండ్ రెగ్యులర్.
1: కనుక అన్ని కూడా జగత్తు లోపల ప్రతి ఒక్కటి కూడాను తమ తమ నియమాలు తావు పాటిస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఇస్ ఫాలోయింగ్ ద రూల్.
1: మానవుడు ఒక్కడే తమ నియమాన్ని ఉల్లంఘించిపోతుండే.
0: మ్యాన్ అలోన్ ఈజ్ మేకింగ్ బ్రీచ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ విచ్ ఆర్ లైడ్ డౌన్.
1: కనుకనే ఈనాడు మానవునికే ఆ ధర్మ సర్వధర్మములు అత్యవసరమైంది.
0: దేర్ఫోర్ ది నీడ్ ఫార్ రైచియస్ కాండక్ట్ ఈజ్ మెంట్ మోర్.
1: పశువులు కూడా తమ తమ ధర్మాన్ని తాము పాటిస్తున్నాయి.
0: యానిమల్స్ ఆర్ ఫాలోయింగ్ దేర్ రూల్స్ and their own regulation.
1: మృగములు కూడాను తమ తమ నియమాన్ని తాము పాటిస్తున్నాయి.
0: Beasts are also observing the rules.
1: వాటికి కొన్ని సీజన్ అండ్ రీజన్ అంతా ఉంటుందాది.
0: They have a reason and a season.
1: ఏ సీజన్ ఏ రీజన్ లేకుండా ప్రతిపించేటువంటి వాడు మానవుడే.
0: It is only the man who does not have any season and any reason.
1: కనుక అట్టి మానవునికి ఈనాడు సుబోధాలు అత్యవసరము.
0: Therefore, it is all these teachings are meant.
1: అట్టి మానవునికి ఈనాడు ధర్మ ప్రబోధాలు అత్యవసరము.
0: Teaching about righteousness is necessary.
1: అట్టి మానవునికి నీతి నిజాయితీలు అవసరము.
0: The morality and character are
1: necessary. నీతి ఒక నియమాన్ని పాటించాలి.
0: Man has to follow some rules and regulations.
1: ఆధ్యాత్మికము.
0: And that particular rules and regulations
1: spirituality. ఆధ్యాత్మికమే లేకపోతే మానవత్వం ఏమాత్రం కూడా ప్రకాశించదు, వికసించదు.
0: Humanity can never shine resplendently without spirituality.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనము ఈ ప్రేమను పొందాలనుకుంటే,
0: యు వాంట్ టు అటైన్ దిస్ ట్రూ లవ్.
1: 8వ తరగతి పిల్లవాడు చెప్పాడు నామస్మరణ.
0: 8th స్టాండర్డ్ బాయ్ జస్ట్ హి స్పోక్, హి వాస్ స్పీకింగ్ అబౌట్ నామస్మరణ.
1: స్మరణే తరుణోపాయం.
0: ఇట్ ఈస్ రిమెంబరెన్స్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ సేవ్ అస్.
1: ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని నామస్మరణ చేత సగులు సేవను ఆచరించాలి.
0: Participate in service activity. Repeat the name of the Lord. Serve all people.
1: ఈనాడు ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
0: టుడే యు హవ్ రికగ్నైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ థింగ్.
1: మానవ దేహము కర్మ నిమిత్తమే లభించినటువంటిది.
0: Human body is given in order to serve others.
1: Karma anubandini manushya loke.
0: It is given for action, for doing, for undertaking action.
1: Kanukane karya kalap samudayamanni kudunu ee kayamtone kudi untunnayi.
0: All the activity is associated with the physical body.
1: కర్మను ఆచరించక మనం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ.
1: తమ కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడే కేవలం పాపి అని చెప్పవచ్చు.
0: హీఈస్ ఎ సిన్నర్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్.
1: ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ పోయినప్పుడు దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది.
0: ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, the world will be happy, the country will be prosperous.
1: Evari kosamo neevu yochinchavaddu.
0: Do not think that you are doing it.
1: Nee kartavyanni neevu acharinchu. Inkoru tana kartavyanni taana achin appudu okarikoru cheppanakkaledu.
0: If each one goes on discharging his duties, there is no need for one teaching another to do one's work.
1: Ye yokka jadamainatundi machine kudanu paricheyakapothe tuppu pattipothundi.
0: Even a lifeless machine gets rusted if it does not work for some time.
1: Manishi pai cheyakapothe vaadu tuppu pattada.
0: Would not man rust if he does not work?
1: Kalukulu pani cheyinatundi okka manavudu manavude kaadu.
0: A man who does not work cannot be called a human being.
1: Kalukulu edo okka pani chestu pothundam antante kaadu, samaja sevalo palgonali.
0: He should not be some work or the other. One should undertake the service of the society.
1: Ee samaja sevane sarveshuni yokka seva.
0: Service to the society, service to the Lord.
1: కనుకనే భగవంతుని ప్రేమను పొందాలంటే సులభమైన మార్గం అది.
0: ఇఫ్ యూ వాంట్
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్. నీవు అందరినీ ప్రేమించు, అందరికి నీ సేవించు.
0: సర్వ్ ఆల్, లవ్ ఆల్.
1: ఈ సేవించేటువంటి మార్గంలో మనం చక్కగా మన జీవితాన్ని పవిత్రం గావించుకోవాలి.
0: శాంక్టిఫై యువర్ లైఫ్ బై సర్వింగ్ అదర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, అనేక మంది ప్రశాంతి నేను కూడా వస్తారు. ఇంకా రేపటి నుంచి మాత్రము ఎవరు కూడా ఊరుకో కూర్చోవడానికి వీల్లేదు.
0: సో మెనీ పీపుల్ కమ్ టు ప్రశాంతి నిలయం.
1: వారి చేతనైనంత పని సమాజంలో మనం చేసే తీరాలి.
0: నో వన్ షుడ్ సింప్లీ సిట్ క్వైట్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: కేవలం తినటం, కూర్చోవటం, మాట్లాడటం ఇదేనా మన యొక్క మానవత్వానికి తగినటువంటి లక్ష్యము?
0: ఈజ్ ఇట్ ఎ ప్రాపర్ హ్యూమన్ నేచర్ మియర్లీ టు ఈట్, సింప్లీ సిట్ అండ్ చిట్ చాట్ అండ్ వేస్ట్?
1: ఎవరి చేతనైనంత పని వారు తప్పక చేయాలి.
0: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వర్క్.
1: పని చేయనటువంటి వాడు ప్రశాంతి నిలయంలో ఉండడానికి వీలే లేదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ వర్క్ హాస్ నో ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం అట్ ఆల్.
1: చేయండి, ఏదైనా ఒక సేవ చేయండి.
0: అండర్ టేక్ సమ్ వర్క్, సమ్ సర్వీస్.
1: కేవలం నిరంతరము లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్ ఇదేనా మానవత్వానికి? ఇది సరైనటువంటిది కాదు.
0: వుడ్ ఇట్ బి ప్రాపర్ ఫర్ హ్యూమానిటీ?
1: ఈ గురు పౌర్ణమి నుంచి మీరు చేయవలసినటువంటి సేవలు ఇదే ప్రధానమైనది.
0: ఫ్రమ్ గురు పూర్ణిమ
1: ఎంతో సేవ చేయవలసినంతా ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ విచ్ కుడ్ బి డన్.
1: ఆ సేవ ఎందు జీవితం సార్థకం అవుతుంది.
0: యు శాంక్టిఫై యువర్ లైఫ్.
1: ఈనాడు లోకమంతా ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: సేవకత్వాన్ని నేర్చుకోకుండా నాయకత్వంలో పోవటం చేతనే ఈ విధమైనటువంటి దురవస్థలు పాలైపోతుంటాయి.
0: పీపుల్ ఆర్ బికమింగ్ ది లీడర్స్ వితౌట్ ఫాలోయింగ్ ది సర్వీస్ ఆర్ వితౌట్ ది
1: సేవ చేయనటువంటి వాడు నాయకుడికి ఏమాత్రం అర్హుడు కాదు.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు సర్వ్ కెన్ నెవర్ బికమ్
1: నాయకత్వాన్ని అందిస్తుంది.
0: It is the service which can confer leadership.
1: కింకరత్వమే శంకరత్వాన్ని పోషిస్తుంది.
0: ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వీస్.
1: నేను గొప్పవాడు గొప్పవాడు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ గివెన్ ఇన్ హ్యూమన్ హార్ట్ ఫర్ ఈగో.
1: ఈనాడు ధనం చేత బలవంతుడు కాదు.
0: ఎ వెల్తీ పర్సన్ షుడ్
1: నాట్ విద్య చేత బలవంతుడు కాదు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్
1: జనం చేత బలవంతుడు కాదు.
0: ఎ పర్సన్ హూ హస్
1: నిజమైన బలం ఏమిటి? మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ స్ట్రెంగ్త్. మొరాలిటీ అండ్ ప్యూరిటీ,
0: మొరాలిటీ అండ్ ప్యూరిటీ ఆర్ ది ఓన్లీ
1: మానవుని యొక్క నిజమైన బలము.
0: దిస్ ఈజ్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ ఎవ్రీ హ్యూమన్.
1: దేహ బలం ఉంటే ఏం ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్?
1: గుండు పోయొచ్చు, బండ పోయొచ్చు.
0: యూ మే క్యారీ ఏ బిగ్ స్టోన్ ఆర్ ఎ బౌల్
1: కాదు. మన దుఃఖాన్ని కూడా నువ్వు భరించుకునేటువంటి బలము నిజమైన బలం అది.
0: వీ షుడ్ హావ్ దట్ పర్టికులర్ పవర్ విచ్ కెన్ హెల్ప్ అస్ టు
1: బేర్. శక్తివంతులు కావాలి.
0: We should become men of character.
1: హృదయం పరిశుద్ధంగా ఉండాలి.
0: Our hearts must be pure.
1: ఇవి రెండు మనం అభివృద్ధి గావించుకోవాలంటే సేవలో పాల్గొనాలి.
0: And with these two, who should undertake service activity.
1: ఈ సేవలో పాల్గొనేటప్పటికి అహంకారం నిర్మూలమైపోతుంది.
0: Once you undertake service activity, your ego is destroyed.
1: అహంకారాన్ని నిర్మూలం కావించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: If you want to remove ego in you, service alone is the best path.
1: అప్పుడే మన జీవితం కూడా సార్థకమైన కాకుండా మన దేశానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందించిన ఆరంభతాం.
0: Not merely our life gets sanctified, would have held ourselves as an ideal.
1: అనేక మంది ఆఫీస్ బేరెస్ కూడాను అందరికీ ఉపదేశిస్తున్నారు కానీ వారు పనుల్లో చేరటం లేదు.
0: టుడే ఈవెన్ ఆఫీస్ బాయ్ బేరెస్ ఆర్ ఓన్లీ టీచింగ్ అదర్స్.
1: ప్రతి ఒక్కరు కూడా వర్కర్ కావాలి కానీ యజమానుడు కాకూడదు.
0: Everyone should first become worker. You should not become a master in the beginning.
1: అప్పుడే నిజమైనటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరిన వారం అవుతాం.
0: Then only would have properly
1: అప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం పోషించిన వారం అవుతాం.
0: Would have developed humanity and proper lines.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా సేవలో పాల్గొనాలి.
0: ఎవ్రీవన్ షుడ్ అండర్టేక్ సర్వీస్.
1: ఇతరులకు మనం ఏమి చెప్తున్నామో అలాని మనం చేసి చూపించాలి.
0: వి షుడ్ ప్రాక్టీస్ వాట్ వి ఆర్ టీచింగ్.
1: దాన్ని నేను చేస్తున్నాను.
0: ఐ యామ్ డూయింగ్ దట్.
1: అందువల్ల నేను చెప్పడానికి కూడా తగినటువంటి యొక్క ఇదిగా ఉంటుంటాను.
0: దట్ ఇస్ వై ఐ హావ్ ఎవరీ రైట్.
1: అందరినీ ప్రేమించండి ప్రేమించండి. నేను అందరినీ ప్రేమిస్తాను.
0: ఐ టెల్ ఎవ్రీవన్ షుడ్ లవ్ ఎవ్రీవన్.
1: నేను ఎప్పుడూ తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా పని చేస్తుంటాను.
0: From the break of the day till night, I go on
1: working. Nenu enta ullasanga untanu meeku telusna meeku teliyadu.
0: How happy I always be. Do you know
1: that? Happiness is my form. Nenu eppudu aanandangane untanu.
0: I am always happy. That is my form.
1: Ye okka daniki yochinchanu.
0: I do not worry about anything.
1: Kaaranam emiti?
0: Why? What is
1: the reason? Devu. Adi nijamaina aanandaniki kaaranam.
0: I do not have any desire. Therefore, I
1: am penchukoni penchukoni povatam chetane aanandam tarigi tarigi potundi.
0: As you go on increasing your desires, your joy gets dwindled, diminished.
1: Kanuka prema swaroopulara prati okkaru kudunu andarni okkari okkari preminchali.
0: Embodiments of divine love, each one should love.
1: Preminchadante ee loka sambandhamaina premalu kaadu.
0: It is not this kind of only love.
1: Avu cheppadani ee okka durmargamlo kudunu praveshinchakandi.
0: Do not take the wrong path.
1: Andari endu unnatundi aatma okkate aneetundi samatvamto preminchali.
0: Recognizing that atma resides in everyone.
1: ఏ సాధన చేయకపోయినా కూడా పర్వాలేదు.
0: You need not do any other sadhana.
1: ఆ ప్రేమని ఉన్నత స్థాయికి కొనిపోతుంది.
0: This love will take you to the highest place.
1: ఎవరిని బాధించకుండా చూసుకోండి.
0: Do not hurt others.
1: ఎవరిని బాధించినా దైవాన్ని బాధించినట్టుగా భావించండి.
0: Whomsoever hurt, you would have hurt God alone.
1: కనుకనే ఈ విధమైనటువంటి సమభావాన్ని పెంచుకుంటే ఇదే ఐక్యతకు మూల కారణమవుతుంది.
0: If you can develop this kind of equality, then unity would be very easy.
1: ye pani chesina lokalaina sare baita aina sare namasmaranam matram cheyandi.
0: Whatever work you do, carry on this namasmaranam.
1: Namame ee samsaramainatunte sagaralu daatincheetunte nava.
0: It is the name which will be compared to the boat which can take you across the ocean.
1: Tuchchamaina palahinamainatunte yokka matalu cheta manaki em matramo prayojanam ledu.
0: Do not waste your time by merely useless words.
1: Kalam chala bhagavaswarupam.
0: Time is very important.
1: Don't waste time. God. Time waste is life waste. Time is God. ఈ యొక్క దైవత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించి ఆ కాలమే భగవస్వరూపునిగా విశ్వసించాలి.
0: Consider time itself as the very embodiment of God and carry on your activity.

0: Atma, the highest self, and Yaha Lokatrayamavishya, pervading the three worlds, Bibhartyavyaya Ishwaraha, this indestructible Lord, He supports them all, He sustains them all. So that is what Purushottama or Uttama Purusha is. So here he goes on to say that beyond this Kshara and Akshara, there is this distinct principle which is called Purushottama, the Uttama Purusha, the Supreme Purusha, and he is the highest self. Therefore, this Nirguna Nirakara Brahman, the formless, attributeless, Satchit Ananda, existence, consciousness, bliss is what is referred to here as the Uttama Purusha. So, this supreme truth is realized in Samadhi, where the Triputi itself goes away. That is, the distinction between the Jnata, the knower, Jnana, the knowledge, Jnaya, the known, that disappears. And the one and the only consciousness remains. That is what Uttama Purusha is. And he is that supreme self, and he is also referred to as the Avyaya Ishwaraha, the indestructible Lord. And what does he do? He is the one who pervades all the three worlds. Here, all the three worlds refer to the three states of awareness: Jagrat, waking, Swapna, dream state, and Sushupti, the deep sleep state. And he not only pervades them, he sustains them, he supports these states, which means he is the illuminer of these three states. So he is that supreme consciousness that runs in and through these states, and that is beyond these three states of awareness as well. That is the Supreme Lord. And here there is no Jiva, no Jagat, no Ishvara also. What remains is the oneness of all the three. That is this Uttama Purusha, the Purushottama. That is the declaration of the Lord here. And now we shall see verse number 18. Yasmat ksharamati toham aksharadapi chottamaha atosmi loke vedecha prathitah purushottamaha. Ksharam atito, yasmat, as I transcend this kshara, that is the perishable, aham, I, aksharadapicha uttamaha, I am even higher than the imperishable as well. I transcend the perishable, that is all the beings, the jiva and the jagat. And also I am even superior to that akshara, that sakshi. And therefore, I am declared as atosmi loke vedecha prathitaha purushottamaha. I am declared as the Purushottama, the highest Purusha in the world and also in the Vedas. So that is the final declaration of the Vedas. So here he is explaining the term Purushottama itself. So Lord Krishna here says that this pure consciousness, the supreme truth, is higher than both the Kshara, perishable, and the Akshara, the imperishable. See, the perishable can continue its processes of change only against the background of the imperishable truth. A movie can go on with the background of the screen, which is unchanging. So, no change is perceptible without reference to a changeless substratum, changeless factor. So, If the changes in the world of matter, that is the body, the mind, intellect, are recognized, then there must be a changeless substratum or changeless principle which illumines all this equipment and all the changes that are happening. So that is called akshara, that constant factor among the perishing, among the kshara, is called imperishable. So this illumining principle gathers its status as the imperishable. See, this akshara is called akshara with reference to this perishable, with reference to the kshara only. But when this perishable itself is transcended, then the imperishable, which is responsible for all the perishable, that itself come to shine forth as this pure infinite consciousness, which is known as the Purushottama. So this truth, Purushottama, is experienced only on transcending both the kshara and the akshara. Therefore, he says here, I transcend the kshara and I am even higher than the akshara. So this term Purushottama is used to indicate the supreme most self in us. And here the Lord says, this is what is declared by the Vedas, that is the declaration of the Shrutis as well. And the verses 19 and 20, they explain to us the Phalashruti, the Phalaprapti of this chapter. What is it that a seeker gets by studying this chapter, the Purushottama Yoga, and practicing the teachings of this chapter? And also when he understands and practices the teachings itself, that is what is told by the Lord in these last two verses of this chapter, verses 19 and 20. So here he says, Yo mameva sammoodho janati purushottamam sa sarvavid bhajati mam sarvabhavena bharata. Yaha mameva asammoodho janati purushottamam, that undeluded one thus knows me, the supreme purusha. Who is the supreme purusha? That all knowing one. He bhajati mam, he worships me with sarva bhavena, with all his being. And he also becomes sa sarvavit, he becomes the all knower. So here asammoodhaha, the undeluded one. So when one understands this nature of kshara, akshara and uttama purusha, such a seeker overcomes delusion itself. So when he says undeluded, asammoodha means the one who has totally detached himself from his wrong identification with the body, mind and intellect. And also he has disidentified himself from the world as well, the outer world as well as the inner world of perceptions, feelings and thoughts. That is how he becomes asammoodha or undeluded. And then such a one knows me as the Purushottama. He knows that the true nature of mine is that Uttama Purusha, the supreme Purusha. And here he says, what happens to him? He becomes Sarvavita, the all-knower. See, in the first verse of this chapter, the Lord says, Yahatam Veda Sa Vedavitu, one who knows the nature of this samsara, the inverted Ashwatha tree, he is Vedavitu, he is a knower of the Vedas. But when one studies this chapter and understands this, he becomes Sarvavitu, he becomes the all-knower. And what does he do? Then he worships this supreme principle with all his being. That is what happens to him, because he knows that it is this divine alone that is everywhere in the creation. So he has this worshipful attitude towards everything in the creation itself. When he realizes the nature of this Purushottama, that is what the Lord is telling here. So bhajati, bhajati is a beautiful word which means worship, that is to recognize the presence of this divinity in each and every thing. That is what this bhajati is. Then here he says in verse number 20, iti guhyatamam shastram idamuktam mayanagha yetad budhva buddhiman syat krita krityascha bharata. So here he says iti guhyatamam shastram idamuktam maya anagha, o anagha, o sinless one. That is what Arjuna is being addressed as here by the Lord. Because the jiva is actually that consciousness alone. Therefore, there are no sins, there are no vasanas. That is why he says anagha. That is what your true nature is. And thus, this most secretive science, guhyatamam shastram, that has been taught to you by me, O anagha. And having understood this, yetad budhva, having known this, what happens? A person or a seeker becomes buddhiman. He becomes wise. And not only that, kritakrityaha, he becomes the fulfilled one, the accomplished one. Whatever that is there for the jiva to be accomplished, having come into this existence, all that is done for him, all that is accomplished for him, he becomes a totally fulfilled one. Complete fulfillment comes to him, and that is actually the phalaprapti of this chapter. When we study, when we understand and we live the teachings and get the realization of the Ishvara, so that is the highest benefit that one gets from this chapter. So, as we have seen, this Purushottama Yoga very beautifully explains to us the important concepts of Vedanta, Jiva, Jagat, Jagadishvara, and the oneness of all three, and the source of all three as the Uttama Purusha or the Purushottama. That is what we have studied in this chapter. Om Tat Sat Iti Srimad Bhagavad Gitasu Upanishatsu Brahma Vidyayam Yoga Shastre Shri Krishna Arjuna Samvade Purushottama Yogo Nama Panchadashodhyayaha. Thus, in this Upanishads of the glorious Bhagavad Gita, because Bhagavad Gita is the milk of the Upanishads itself, and it is Brahma Vidya as well, the science of the eternal, and also Yoga Shastra, it is the scripture of the yoga. So it not only gives the goal, that is, it's Brahma Shastra, but it gives us the means as well in the form of the yogas, as the Yoga Shastra. In the dialogue between Shri Krishna and Arjuna, the 15th chapter named Purushottama Yoga, the Yoga of Supreme Spirit, is thus concluded here. And as we all know, as it is customary, when we complete the study of a chapter, we go back to the first verse, and that's how we are telling ourselves that we are not closing the book having studied it once, but we are going back to it again and again till we engage in Shravana Manana Nididhyasana, till it becomes a living reality for us. Therefore, we chant the first verse of this chapter. श्री भगवान वाच ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै साई नारायणायेति समर्पयामि। I offer this humble effort at the divine lotus feet of our beloved Bhagwan, and with deepest sense of gratitude I thank Bhagwan for this wonderful blessing of studying this beautiful chapter of the Bhagavad Gita, the 15th chapter, the Purushottama Yoga, as a collective sadhana with all of you. My sincere thanks to Sri Satya Sai Media Center and every one of you, and I pray to Bhagwan to bless all of us to live the teachings of this chapter and realize the Purushottama within us. Thank you very much. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 343rd talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
4: రాజు చెప్పాడు ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఫాలో ఆల్సో హెల్ప్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది. ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్. ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
5: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ టెన్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటర్ ఆర్గన్ ఆఫ్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
4: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
5: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్
4: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
5: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
4: మీరు ఇక్కడ ఉంటున్నారు,
5: యు ఆర్ హియర్,
4: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
5: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
4: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి.
5: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
4: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు నీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
5: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విత్ స్వామి ఇస్ టెలింగ్.
4: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి ప్రశ్నిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
5: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఇస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
4: కారణమేమి, మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు.
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సే.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
5: ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈజ్.
4: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
5: ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ సెన్స్ ఆర్గన్ ఈస్ దిస్.
4: మనస్సు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయాలి.
5: ఇఫ్ మైండ్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్ ది సెన్స్ ఆర్గన్
4: అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
5: ఆల్ ది సెన్స్ ఆర్గన్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
4: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుంది.
5: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
4: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
5: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
4: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
5: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
4: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
5: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
4: ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు.
5: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్, ఇట్ వెరీ నేచురల్.
4: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
5: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
5: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డర్టీ క్లోత్.
4: దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
5: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్, హీ క్లీన్స్ ఇట్.
4: అప్పుడు దీనిని పరిశుద్ధమైనటువంటి వస్త్రంగా మనము భావిస్తున్నాము.
5: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాస్ ఏ క్లీన్ క్లోత్.
4: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
5: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
4: మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాము.
5: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్ ఇట్ యాస్ ఏ డర్టీ క్లోత్.
4: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
5: వన్ ఆఫ్ ది సేమ్ క్లోత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాస్ ఎ ప్యూర్ అండ్ క్లీన్ క్లోత్.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది.
5: ది మైండ్ అబ్సార్బ్స్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఇంప్యూర్ మైండ్.
4: ఇది చాకలి వారు ఈ మైండ్ను తీసుకెళ్తూ వచ్చాడు.
5: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
4: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
5: వి డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివెన్ మేడ్ ఇట్ వైట్.
4: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావమే.
5: హీ హాజ్ నాట్ మేడ్ ఇట్ వైట్. వైట్నెస్ ఇస్ నేచురల్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్. హీ హాజ్ ఓన్లీ రిమూవ్డ్ ఇట్ డస్ట్.
4: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
5: విల్ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్, చిత్తము అండ్ మనం.
4: ఇంద్రియములతో సంపర్కం లేక మాలిన్యమును చేర్చుకోలేకుండా చిత్తం.
5: ఇఫ్ ద మైండ్ ఈస్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్
4: అనంగ. అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనం.
5: మైండ్ ఈస్ మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
4: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
5: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
4: మనన ఇది మనహ అన్నారు.
5: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
4: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
5: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
4: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు ఆస్తాము.
5: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు థాట్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
4: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి. దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగమని కూడా చెప్తూ వచ్చారు.
5: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
4: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
5: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
4: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
5: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
4: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
5: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
4: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
5: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్స్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
4: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
5: వాట్ ఇస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద థాట్స్?
4: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటాయి.
5: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అఫ్ ఇట్.
4: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
5: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
4: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
5: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
4: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
5: హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
4: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
4: ఈ యొక్క ఈతని తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు.
5: ఇఫ్ హీ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హి డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
4: అనేక పర్యాయం. దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
5: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
4: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
5: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
4: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవ నెక్కాడు.
5: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
4: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
5: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ ఫోర్ దేర్ వాజ్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
4: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
5: దీస్ పండిట్స్ ఆర్ యూజ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హ్యావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
4: వేదమును వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
5: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
4: Kadava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taanu pettukoni padava naduputunnadu.
5: The boatman was ferrying the boat in the river.
4: He was maatadataniki marok vyakti ledu.
5: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
4: Appudu ee padavanto maatadadu. Emataya neeku evana chadugu idu telusna annadu.
5: Then he began conversation with the boatman.
4: నాకేమి తెలుసు స్వామి వారు అన్నాడు.
5: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డి నాట్ నో.
4: వరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలో నా ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంటుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటుందల్లా అన్నాడు.
5: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
4: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
5: Just to spend time and to while away time, this Pandit began speaking to the boatman.
4: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
5: Then he put the next question, do you know music?
4: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
5: He confessed, స్వామి, I do not know even that.
4: మరి పిచ్చివాడా, కావలసినంత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ ఉంటా పెట్టి పాడుతూ ఉంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్జెండర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
5: Then what a type of mad person you are. In every street there is a cinema house, so many loudspeakers are there. Should you not have at least a transistor to listen to the music?
4: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
5: This sometimes I do not know what that transistor
4: is. పిచ్చి వాడా, ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థము. వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
5: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
4: అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు.
5: పుట్ అనదర్ క్వశ్చన్, డు యూ హ్యావ్ న్యూస్ పేపర్ విత్ యూ?
4: నాకు చదివే రాదు, ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
5: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి?
4: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైన యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
5: It is fashion to have the newspaper with you even if you do not know education. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
4: Mari konchu dooram poyin tarata, are babu ee daggara ganta unda, enta ganta ayindi annadu.
5: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
4: నాకు చదివే రాకపోతే గంట కట్టుకొని నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
5: వెన్ ఐ డి నాట్ నో ఎడ్యుకేషన్,
4: గంట తెలియకపోయినా కానీ ప్లాస్టిక్ గడియారం అయినా ఒక చేతికి కట్టుకోవాలి, అది ఈనాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
5: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
4: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
5: If you do not have a watch also, three-fourths of your life is a total waste.
4: Ego mana petta gaali vachindi.
5: Meanwhile, there was a big gale.
4: Padava atu itu tirugutu undali.
5: The boat began swinging both sides.
4: Chudigali prarambhamaindi.
5: There was a cyclone.
4: Ee yokka ganga ninduga paarutundali.
5: The river was in full flood.
4: Deeni yokka hattu tappipoyindi.
5: The boatman lost control.
4: Ee hattu tappipovatam cheta, swami meekemaina eeti eetiyemaina vachuna annadu.
5: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
4: I think he lived a poorthi gangapala over there.
5: He said, I do not know. Then he replied, there is a total waste. Your life is...
4: Neetilo priyanam chete kutti vekti ki, yeeta mukhyam kaani, ee geography, ee philosophy, ee yokka physics, chemistry, botany, ee yokka vidyalu ye maatramo panikravaka.
5: For a person who is traveling in the ocean, one should know swimming. Knowledge of geography, philosophy, physics, chemistry and commerce, they are not useful.
4: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
5: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్, మే మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
4: ఆత్మ, జ్ఞానం అత్యవసరం.
5: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
4: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
5: It is important to have the power of discrimination.
4: ఈ విధమైనటువంటి శక్తియే లేకముందు మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
5: If one does not have the capacity in this life, he will not be able to find any fulfillment in life.
4: కేవలం ధన కనుక వస్తువు ఆనాదులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
5: So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real pleasure and joy.
4: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
5: there are two things which every person has to accomplish.
4: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
5: One is the external freedom.
4: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
5: Second one is internal freedom.
4: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
5: The one which is external is described as the word స్వతంత్రం, independent.
4: లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు.
5: ఇన్నర్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ టైమ్.
4: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
5: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
4: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
5: External in the external world, so long as you are under the control of some other people or some other king, you will not be able to get the real job.
4: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
5: This is becoming a slave of indriyas and sense organs.
4: ఈ ఇంద్రియములలో స్వాధీనములో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
5: As long as you are under the control of sense organs, you do not really enjoy the real freedom.
4: బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
5: For the external freedom also, the control of sense organs is important.
4: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రము అత్యవసరం.
5: For getting established and becoming a master of the inner world, you should have
4: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
5: You have control of mind.
4: అప్పుడే అంతర్ సర్వవ్యాప్య నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
5: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
4: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
5: యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమానిటీ.
4: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
5: We will be hankering after different types of joys and pleasures.
4: Sukhamu, sukhamu, sukhamani uchalistunnamu.
5: We go on uttering the word sukhamu, sukhamu, which means happiness, happiness.
4: Ee sukhamu anekuntadi dentlo manaku labhistundi anekuntadi vishayanni manam vetakatam ledu, vicharinchatam ledu.
5: We are not making any effort to find out and search where does this real happiness lie.
4: Kanuka Arjuna, neevu kevalamu nee yokka nitya jeevitamulo edo శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
5: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
4: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
5: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
4: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
5: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యూ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
4: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
5: హూఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థియేస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ హావింగ్ సెన్స్ కల్చర్.
4: ఇంద్రియ ఉద్రేకముల చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశక్తులు బయలుదేరుతున్నాయి.
5: బై ఎక్సైటింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వీక్నెసెస్ వన్ వుడ్ బి పుట్ టు.
4: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
5: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకెండ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
4: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
5: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
4: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
5: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ హీ వాజ్ అ మైటీ హీరో హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
4: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
5: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్. అర్జున లాస్ట్
4: గోపికలను తిరిగి అస్థినాభం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
5: When Arjuna was bringing Gopikas to Hastinapura, in the forest, the robbers there attacked him.
4: Vaarito poradi ee stilayunu vidipinchukakai aneka vidhamulaga prayatnam chesadu.
5: Arjuna tried his best to fight with them and free the Gopikas from
4: Kani. Tanaku cheta kaledu.
5: He was not able to accomplish.
4: Mahabharata yuddhamulopala mahaveerulato yuddhamulu poradinatundi yuddhamulu poradi vijayanni sadhinchinatundi Arjunudu కేవలం అడవి కొల్లలతో పోరాటానికి చేత కాకపోయింది.
5: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరో బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
4: కారణం ఏమిటి?
5: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
4: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
5: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was
4: ఆ బలము తన బలము కాదు.
5: బట్ ఆల్ దైవ బలం. బట్ దట్ స్ట్రెంగ్త్ వాజ్ నాట్ హిస్. ఇట్ వాజ్ ది స్ట్రెంగ్త్ గివెన్ బై ది డివైన్.
4: దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు.
5: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
4: దైవ బలమును కోల్పోయిన తర్వాత అతలను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
5: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
4: Kanuka, Daivam Antarbhutamai, Atmaswarupamai, Aneka Vidhamuluga, Socha, Utsahamulu Kalpinchatam Chetane, Manavudu, Anni Karyamulu Yendukunu Palgontunnadu.
5: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
4: Nijamuga aa daiva shaktiye lekundina manavudu ee maatram kudanu kinchit karyam kudanu sadhinchaledu.
5: Without the divine power and strength, man would not be able to accomplish even a small little task.
4: Deeniki oka chinna udaharana,
5: some small example for this.
4: Manamu oka manchi kagitam tisi చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాం.
5: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
4: దీన్ని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
5: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
4: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
5: దిస్ కవర్ వాస్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
4: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
5: యూ హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్ సైడ్ ద కవర్.
4: అంటించినావు, పోస్ట్ వేశావు.
5: యూ హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
4: కానీ అది చేరలేదు స్వామికి.
5: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
4: కారణం ఏమిటి?
5: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
4: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
5: ది రీజన్ ఇస్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ స్టాంప్. ఆల్ యువర్ డెకొరేషన్స్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ దట్ పర్టికులర్ లెటర్ రీచ్ స్వామి.
4: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి వ్యయానికి చేరలేకపోతుంటారు.
5: ఈవెన్ ఎ లెటర్ విచ్ ఇస్ డ్రాప్డ్ ఇన్ ద హాస్టల్ ఇట్ హాస్ నాట్ రీచ్ ప్రశాంతి.
4: అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నియమం కాదు, 1000 మైళ్ళ దూరమైనా కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
5: ఇఫ్ ఓన్లీ ఇట్ హ్యాస్ ద స్టాంప్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ట్రావెల్ ఈవెన్ 1000 మైల్స్.
4: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
5: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్ ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకొరేషన్ ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
4: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
5: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
4: అదే విధముగాని దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
5: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. He doesn't care for all the scholarship, all the accomplishment, all the position, all the wealth. It is only world which will recognize this, but not the Lord, not God.
4: Kanuka, manamu, ye yukka subject lopala, enta PhD teeskunnamu, ye subject lopala, enta praveedulainamu, ani mana kolakara manam veskunnanta maatramna prayojanam.
5: There is no use in our only just having a number of degrees, a number of PhDs and high scholarship in the subject.
4: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
5: ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యు ఆర్ హావింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
4: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
5: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ యు ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
4: ఆగొంద వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
5: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్.
4: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
5: ది మూమెంట్ ఏ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్ విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్.
4: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా.
5: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మొమెంట్ హియర్స్ అబౌట్ మెడిసిన్.
4: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
5: by merely listening to the greatness and the great truths of Bhagavad Gita and various scriptures, we would not be able to derive
4: the విషయములను మీరు గుర్తించినటువంటి ఒక మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
5: The teachings which are heard and the things which are recognized by us, at least one or two things when we practice, would be able to derive. The most important crucial thing for all these things is control of senses.
4: Arjuna, ఈ ఇంద్రియములే నీ స్వాధీనంలో లేకపోయినప్పుడు ఇంకా నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు?
5: అర్జున, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్, వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్?
4: ప్రహ్లాదు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తమును గెలవలేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
5: ప్రహ్లాద స్టోర్డ్ ఇస్ ఫాదర్ దిస్ స్వామి జస్ట్ నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్ ఓ ఎంపరర్ యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
4: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
5: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్, హౌ వుడ్ హి బీ ఏబుల్ టు టేస్ట్ ద నెక్స్ట్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
4: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
5: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
4: సూర్యుడు. సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
5: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
4: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
5: There are some other parts.
4: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
5: There are some metal vessels. Brass vessels.
4: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
5: There are some silver vessels.
4: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
5: There are some copper vessels.
4: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
5: We have filled all these vessels.
4: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
5: There are thousands of vessels here.
4: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
5: But there is only one sun who is shining above.
4: అన్ని కుండల యందు కూడాను అది సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
5: You are finding as if there are so many suns in reflected in
4: only one సూర్యుడు ఉంటున్నారా?
5: But are you having so many suns?
4: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తారు.
5: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
4: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
5: The reflected sun is only one.
4: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
5: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
4: Kalukane panditra madhuru pamarundu varaku, kootipeda madhuru koteshwarundu varaku, ee kundala vyathyasam untundachunu. Kani annintiyandu kudunu pratibimbinchetundi yokka surya tattvam okkate ane satyanni gurtinchali.
5: In the same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
4: the same. The vessels which may
5: be compared to our bodies, they may be different.
4: The clothes that we wear, the jewelry
5: that we wear may be very expensive.
4: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
5: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
4: కానీ ఇవన్నీ కుండలే.
5: బట్ దిస్ ఆర్ ఆల్
4: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
5: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
4: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇంద్రియనికి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
5: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
4: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం,
5: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
4: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం,
5: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
4: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
5: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
4: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
5: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
4: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
5: a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of correcting it.
4: Ajnanam anetundi dattamuga kappukoni untuntadi.
5: Ignorance is very thick and it is covering.
4: Ee dattamainatundi ajnanaanni konjam takkinchadaniki ee vidhamainatundi prayatnam chesina sadhyam kaadu.
5: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
4: Tellavari 7 gantala samayalopala manamu 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
5: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
4: కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
5: హౌ టు రెడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
4: నీడతో కొట్లాడటానికి సాధ్యం అవుతుందా?
5: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
4: లేక నీడను తిట్టితే ఏమని వింటుందా?
5: Suppose you criticize and admonish it, would it listen
4: to you?
5: Whatever you do, the length of the shadow will not come down.
4: Suryudu perugutu vaste needu tagutu vastundi.
5: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
4: Idi ee suryudu perigi perigi perigi perigi ee sirasu daggariki vachetappudiki ee needu kuda meeku antasthanamai ee paadam kinda padipothundi.
5: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
4: Kaluga, neevu 5 adugulu undina gaani nee ajnanam 50 adugulu untundali.
5: You may be 5 feet, but your ignorance is 50 feet long.
4: Kaluga, nee buddhi krindamulu anetundi vicharana shakti anetundi suryudu perigali.
5: Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow.
4: Idi jnana suryudu perigey kodadi. ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
5: సో లాంగ్ అస్ అండ్ సో ఫార్ దిస్ విజ్డమ్ సన్ గోస్ ఆన్ రైజింగ్, ఇగ్నోరెన్స్ గోస్ ఆన్ డిమినిషింగ్,
4: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
5: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
4: ఈ ఒక మార్గం.
5: దిస్ వన్ మెథడ్.
4: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుందని.
5: ది సెకండ్ మెథడ్ ఇస్ దట్ యువర్ షాడో ఈస్ 50 feet.
4: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాది.
5: ఇఫ్ యూ వాంట్ జస్ట్ కాంకర్ దిస్ షాడో అండ్ యూ టర్న్ టువర్డ్ ది షాడో కీప్ రన్నింగ్,
4: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వేయలేదు.
5: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
4: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనక అయిపోదు.
5: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
4: అంటే మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కరుని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
5: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom so that automatically you will be able to
4: turn your face. అయినా దైవం పైన మరొకసారి.
5: Therefore, one method is turn your vision towards God.
4: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
5: విత్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
4: ఈ రెండూ లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
5: ఇఫ్ యూ హావ్ నైదర్ ఆఫ్ దీస్ టూ, యువర్ ఇగ్నోరెన్స్.
4: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
5: దేర్ఫోర్ అర్జున, యూ ఇంక్రీజ్ యువర్ విజ్డమ్.
4: నీ అజ్ఞానం నశిస్తుంది.
5: యువర్ ఇగ్నోరెన్స్
4: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
5: ద మోమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయ్డ్, దిస్ డ్యుయాలిటీ విల్ వానిష్.
4: ద్వంద్వత్వమే మటమాయమైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
5: డ్యుయాలిటీ గోస్, యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ విల్ డిసపియర్.
4: రాగద్వేషం లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
5: ఇఫ్ యువర్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఇఫ్ దే డిసపియర్ దెన్ యువర్ బాడీ
4: దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
5: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దెన్ విల్ నో సారో.
4: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
5: If you want to overcome the body consciousness, your attachment
4: ee adaptation povalante ee dvandatvani dhamsam cheyali.
5: If you attachment and hatred should go, the duality should be destroyed.
4: Ee dvandatvani dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
5: To destroy duality, ignorance of
4: ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
5: If you want to reduce ignorance, you have to
4: kanuka ee jnanaadi yavudu kaivalyam annadu.
5: Therefore it is said only through wisdom will be able to reach the ultimate.
4: Kaluki etti gnanaanni manam pinchukovali.
5: What type of wisdom should we develop?
4: Laukika gnanama, aadhyatmika gnanama?
5: Is it secular and worldly or is it
4: mana yendu manaku entanta aastitvam anetuvanti deeni paina namakam untuntado appude daivatvam paina kodanu anta aastitvam paina namakam vastundi.
5: Only when we are having self confidence in us, we'll have confidence in the Lord.
4: Tananu taanu nammanatuvanti vaade daivani nammadu.
5: ఓన్లీ దట్ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్.
4: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
5: ద పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
4: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
5: టు బిలీవ్ ఇన్ వన్ సెల్ఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ ఎన్క్వైరీ.
4: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
5: ఫర్ మేకింగ్ థింగ్స్ వెరీ క్లియర్ టు ది చిల్డ్రన్ స్వామి ఇస్ రిపీటింగ్ ఎబట్ థింగ్ అగైన్.
4: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
5: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మైసెల్ఫ్ అండ్ మై
4: నేను నేను అని అంటున్నాడు. కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
5: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
4: ఇది నా దేహం,
5: దిస్ ఇస్ మై బాడీ,
4: ఇది నా బుద్ధి,
5: దిస్ ఇస్ మై ఇంటెలిజెన్స్,
4: ఇది నా చిత్తం,
5: దిస్ మై చిత్తం,
4: నా ఇంద్రియములు,
5: దిస్ ఆర్ మై సెన్స్,
4: ఇది నా అంతఃకరణ,
5: దిస్ మై అంతఃకరణ
4: అంటున్నావు.
5: బట్ వెరీ క్లియర్ టు ది చిల్డ్రన్ స్వామి ఇస్ రిపీటింగ్ ఎబట్ ఆర్ థింగ్ అగైన్.
4: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అంటున్నాను.

0: చిత్తము.
1: దిస్ మై సిస్టమ్.
0: నా ఇంద్రియములు.
1: దిస్ ఆర్ మై సెన్స్.
0: నా అంతఃకరణ.
1: దిస్ మై అంతఃకరణ
0: అంటున్నావు. బట్ హూ ఆమ్ ఐ? నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
1: యు ఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యు? హూ ఆమ్ ఐ?
0: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
1: సచ్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ హి అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్
0: ది యూజ్? మసట కాస తప్పింత ఎవరితరము?
1: హూ కెన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటన్ ఆన్ హిస్ ఫోర్హెడ్?
0: మంద బుద్ధులు తనకాలు చేరేనేని?
1: బ్యాడ్ థాట్స్ ఇఫ్ దేవర్ టు ఎంటర్ ఇన్ టు వన్ హెడ్.
0: బెండ్ బారుడు బుద్ధులు బంట బారు.
1: All his thinking will become dull and null.
0: Kanukane, idu navastam ante vastram veru nenu veru.
1: You say that this is my kartiv, kartiv is different and I am different.
0: Adhe vidhamgane, naa deham ante deham veru nivu veru. Akkada vicharam chi, nivu evaru?
1: You say that this is my body, your body is different, you are different. There you are, who you really are.
0: Naa deham antunnavu kaani nene deham anatam lede.
1: You are telling that this is your body, you are not telling that your body.
0: Kanuka nivu evaru anetundi vicharam chesthe, idi annitiki nee kodu oka యజమాని స్థానంలో ఉంటారు.
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యు రియలీ ఆర్, యూ దట్ యూ రియలీ ఆర్ ఆర్ ఆక్యుపైడ్ ది
0: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
1: ఓన్లీ విన్ దిస్ మాస్టర్ దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై లైఫ్, దిస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. దెర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్. వాట్ ఇస్ ది యూజ్?
0: అతను మారేవాడు కాదు.
1: Master is not undergoing any change.
0: అతను కదిలేవాడు కాదు.
1: He doesn't change.
0: అతను వదిలేవాడు కాదు.
1: He would not leave you.
0: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: Therefore, you have to just find out and recognize such a divinity through inquiry.
0: కనుకని ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
1: For every person, three fourths is inquiry and one fourth is సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
1: ఓన్లీ టు దిస్ త్రూ దిస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరం గావించుకునక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ, వన్ విల్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: The most important reason for all these sorrows is the weakness of the senses.
0: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యములో ప్రవేశింప చేసి దీనిని ఎడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి.
1: Keep the senses strong, but make them enter into the right path and have a complete.
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటారు.
1: In భగవద్గీత it explains that control of senses, not destruction of senses.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: హియర్ ఇట్ ఇస్ నాట్ సెడ్ రినన్సియేషన్ ఆఫ్ యాక్షన్ బట్ రినన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్.
0: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేస్తే తీరాలి.
1: దేర్ఫోర్ వి కెనాట్ జస్ట్ రినౌన్స్ అవర్ యాక్షన్, వి హావ్ టు పర్ఫార్మ్ అవర్ యాక్షన్.
0: ఏ ఫలితం లేకపోయా నేనేం చేస్తున్నాను? మమే పాత్రాస్తి కర్తవ్యం దిశలోకేషికించిన మానవాప్త మాయాప్తవ్యం వత్తి ఏ వచ్చి కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you?
0: Kanuka manam anni karmalu cheyavalasindi.
1: Therefore, we'll have to do all the
0: senses. Anni indriyamulnu upayogam pettukovalasindi.
1: We have to use all the senses.
0: Aithe matra ani cheppinattuga ee parimithilonu ee kolatalonu inni pravesha pettukovali.
1: But by using the senses within limit for the purpose meant, we'll have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
0: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagavan showed us where true happiness and peace lie.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: الله أكبر
1: الله أكبر
0: سمع الله لمن حمده
1: ربنا ولك الحمد
0: الله

الله أكبر.

Thank you.